శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 28వ తేదీ, గురువారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు కె రామాచారి బృందం ఆలపించిన శ్రీ గురుదత్త గాన చరితామృతం నాలుగో భాగం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎలమర్తి రమణయ్య గారి సూక్తులు వింటారు.
1: చదువు అంటే అర్థం లేని చదువు వ్యర్థం. చదువు

అన్నాడు ఓ కవి. చదువు గురించి ఆయన ఇంకా ఇలా చెప్పాడు, ఆలోచన పెరిగేది చదువు వలనే, వివేచన కలిగేది చదువు వలనే అని. అయితే చదువు వల్ల రావలసిన విచక్షణ అటుంచి చదవడమే అర్థవంతంగా ఉండకపోతే అప్పుడు అంటారు పెద్దలు, అర్థం లేని చదువు వ్యర్థమని. ఇంతకు ఈ మాటలు ఉన్న భావం ఏమిటో చూద్దాం. భాషా పండితులు అంటారు, ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థాన్ని తెలపటానికి ఒక పదం పుడుతుంది. అయితే ఒక భాష అర్థం కావటానికి కేవలం పదాల అర్థం మాత్రమే తెలిస్తే చాలదు, నానార్థాలు తెలియాలి, భావం తెలియాలి, పద ప్రయోగం తెలియాలి, జాతీయాలు, ప్రకృతి వికృతులు, సామెతలు, నుడికారాలు, అలంకారాలు తెలియాలి. అవన్నీ తెలిసినప్పుడే భాష సొంతమవుతుందని, అర్థవంతమవుతుందని వారి వాదన. ఈ వాదనలో సత్యం ఉన్నది, కానీ ఇంతలోతుగా తెలుసుకోవలసిన అవసరం సాహిత్యం అధ్యయనం చేసే విద్యార్థులకు తప్ప

0: సామాన్య విద్యార్థులకు అంటే పాఠశాల విద్యార్థులకు అవసరం లేదు. కానీ ఉపాధ్యాయులు పాఠాలు చదివి చెప్పేటప్పుడు వారు ఏ పదాన్ని ఎలా పలికారో, వాక్యానికి వాక్యానికి మధ్య ఉన్న విరామ గుర్తులను దృష్టిలో ఉంచుకొని విషయాన్ని ఎలా చదవాలో ప్రతి విద్యార్థి తెలుసుకొని చదవాలి. లేకపోతే చెప్పే విషయంలో తేడా వస్తుంది. ఉదాహరణకు, నల్లరంగు దుస్తులు ధరించిన వారిని కాకిరంగు దుస్తులు వేసుకున్నాడని అంటే సరిపోతుంది. ఎందుకంటే కాకి నల్లగా ఉంటుంది గనక. కాకిరంగు అనగానే మనకు నలుపు రంగని స్ఫురిస్తుంది. అలా కాకిరంగు అనుటకు మారుగా కాకిరంగు అంటే అర్థం వేరైపోతుంది. అది నలుపు రంగు కాదని, కండక్టర్లు కానిస్టేబుళ్ళు ధరించే యూనిఫారం రంగని అర్థమవుతుంది. మెల్లగా పలికే కా బదులు గట్టిగా పలికే ఖా అక్షరం పలకడం వల్ల చెప్పాలనుకున్న భావమే మారిపోయింది కదా. మా వాడికి 100 పద్యాలు వచ్చును గనక పండితుడంటే సరిపోదు. శతశ్లోకేన పండితః అన్న సూక్తిని బట్టి అతడిని పండితుడు అనలేం. ఆ 100 పద్యాలను అతడు అర్థవంతంగా చెప్పగలడా, ఆ పద్యాల ఎందుగల భావాల్ని విడమరిచి చెప్పగలడా చూడాలి. అలా చెప్పలేనప్పుడు అతన్ని పండితుడు అనజాలం. శతశ్లోకేన పండితః అని 100 శ్లోకాలు నేర్చిన వాడిని పండితుడని సమర్థిస్తున్న ఈ వాక్యమే అతడు 100 శ్లోకాల భావం తెలియకుండా కేవలం వల్లెవేసి నేర్చుకున్నాడే తప్ప వాటి భావాల్ని వివరించలేడన్నప్పుడు అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు విఘ్నులు. అందువల్ల ఇందాక చెప్పిన వాక్యాన్ని శతశ్లోకే న పండిత అంటూ వాక్యాన్ని విరిచి 100 శ్లోకాలు వచ్చినా అతడు న పండితుడని అంటే పండితుడే కాడని అన్నారు కోవిదులు. వాక్యాల నడుమ విరామ చిహ్నాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా విషయం చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా అక్షరాలు తెలుసు కదా అని అన్నీ కలుపుకొని చదువుకుంటూ పోతే అర్థం వ్యర్థం అవుతుంది. నటులు కూడా సంభాషణలను పద్యాలను అర్థవంతంగా పలకవలసి ఉంటుంది. అలా పలకలేకపోతే అభాసు పాలవుతారు. ఇందుకొక ఉదాహరణ, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడితో అర్జున పాత్రధారి పద్యం చెప్పిన విధానం అది ఎలా అంటే, అనుగున్ చెల్లెలగున్ సుభద్ర నీకు నా కర్ధాంగియగున్. అది విని ప్రేక్షకులు గొల్లును నవ్వారు. కారణం, పద్యాన్ని అతడు కలగా పులగంగా చదవడమే. ఇంతకు అతడు ఎలా చదవాలంటే, అనుగున్ చెల్లెలగున్ సుభద్ర నీకు నాకు అర్ధాంగియగున్ అని ఇప్పుడు విషయంలో స్పష్టత వచ్చింది. పద్యపాదం అలా అర్థవంతంగా చదివినప్పుడే చెప్పదలుచుకున్న విషయం సూటిగా అర్థమవుతుంది అన్నమాట. కృష్ణునకు సుభద్ర చెల్లెలని, అర్జునుకు ఆమె భార్య అని ఇప్పుడు స్పష్టమైంది. ఇంతకుముందు గందరగోళమైంది. అందుకే అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు పెద్దలు. అలాగే పదాలు కూడా ఉచ్చారణ దోషం ఉన్నప్పుడు అర్థాలు అనర్థాలు అవుతాయి. హల్లులు మెల్లగా పలికేవి అల్పప్రాణులని, గట్టిగా పలికేవి మహాప్రాణులని. మెల్లగా పలికే అక్షరం స్థానంలో గట్టిగా పలికే అక్షరం పెడితే అర్థమే మారిపోతుందని, ఇందాక చెప్పిన కాకిరంగు కాకిరంగు పదాలలాగా కరము అంటే చేయి అని అర్థం. కా బదులు ఖా పెట్టి కరము అంటే గాడిద అని అర్థం. ఇలాంటి పదాలు అనేకం ఉన్నాయి. చాలా మంది కళ అన్న పదాన్ని కళ అని పలకడం మనం చూస్తుంటాం. ఇక్కడ కూడా అర్థం మారింది. అందుకే గురువు పట్ల భక్తిభావంతో బాధ్యతగా చదివితే అర్థవంతమైన చదువు వస్తుంది. అలా చదివి రసజ్ఞులమైతే ఆలోచనామృతమైన సాహితీపరులం అవుతాం. అప్పుడే చదువు సార్థకమవుతుంది. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. పదునుగ మంచి కూర నలపాకము చేసిన నైన నందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర అంటూ భాస్కర శతకకర్త ఎంత చదువున్నను ఇంచుకు రసజ్ఞత లేకపోతే శోభించదు. ఎలా నలపాకం చేసి చక్కగా వండినా పదార్థంలో ఉప్పు లేకపోతే రుచించదు అలా అంటూ చెప్పాడు.
1: శ్రీ ఎలమర్తి రమణయ్య గారి సూక్తులు విన్నారు. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: వ్యవసాయ అలాగే ఉద్యాన రంగాల్లో ప్లాస్టిక్ పరికరాల వినియోగ ఆవశ్యకత మన దేశంలో 1970 దశకం నుండి ప్రారంభమైంది. ఇవి ఇనుము, ఉక్కు మొదలైన పరికరాలతో పోలిస్తే తేలికగా ఉండి ఎక్కువ రోజులు మన్నిక కలిగి తక్కువ ధరకు లభిస్తున్నందువల్ల, అలాగే వాటి నిర్వహణ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల రైతులలో మంచి అవగాహన కలిగి వీటి వాడుక రోజురోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వాణిజ్య సరళీకృత విధానాలను అనుసరించి వివిధ దేశాలతో పోటీ ఎదుర్కోవాలంటే మనం కూడా అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పండించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి గాను ప్లాస్టిక్ వాడకం ఎంతో ప్రాచుర్యం పొందింది. వీటి వలన నీటి ఆదాతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా చూసి నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు. అలాగే పంటలకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితుల్లో కూడా పంటను పండించవచ్చు. ఇంకా పంట నిల్వకు కూడా వీటి పాత్ర ఎంతో ఉంది. కనుక ప్లాస్టిక్ పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా మానవుని దైనందిన జీవిత అవసరాలకు ఎంతో తోడ్పాటు అవుతున్నవి. సూక్ష్మ సాగునీటికి తోడ్పడే బిందు అలాగే తుంపర సేద్య పరికరాలు, ప్లాస్టిక్ మల్చింగ్కు వాడే షీట్లు, హరిత గృహాలకు అలాగే లోటెన్నల్స్కు వాడే పైకప్పు షీట్లు, షేడ్ నెట్లు అలాగే వడగండ్లను నిరోధించే నెట్లు, చెరువులు, కుంటలు అలాగే కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్మ్లు, నీటిపారుదలకు ఉపయోగించే పైపులు, గొట్టపు బావులు, కేసింగ్ పైపులు, సస్యరక్షణ పరికరాలు, ప్లాస్టిక్ నీటి తొట్టిలు, గాదెలు, పూల కుండీలు, ఎరువుల సంచులు, నర్సరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయలు అలాగే పండ్ల ప్యాకింగ్ సంచులు మొదలైనవి. వ్యవసాయ అలాగే ఉద్యానవన సేద్య విభాగాల్లో ప్లాస్టిక్స్, బిందు అలాగే తుంపర సేద్యాలతో పాటు మల్చింగ్, హరిత గృహాలు అలాగే కుంటలు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రిఫిల్మ్లు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు అలాగే చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కాని వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థలలో ఉన్నందువల్ల, అలాగే వాటి లభ్యత రానురాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టారా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభాలను చూసినట్లయితే, మొక్కల చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ రకాల పరిమితులు గల పంటలకు 30-40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. సూక్ష్మరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక 85% వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు

పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. పారదర్శక ఫిల్మ్లను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమి కీటకాదులను తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అని అంటారు. నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరలోనికి వెళ్లకుండా నివారించడం వల్ల, అలాగే కలుపు నివారణ జరిగి క్రిమి సంహారక మందులు ఆవశ్యకత తగ్గి ఎరువులు అలాగే క్రిమి సంహారక మందుల ఆదా జరుగుతుంది. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు ఎరువులు భూమిలోపలికి పొరలో నుండి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీనివల్ల పంటకాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. కావున మల్చింగ్ ఆరుతడి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మల్చి షీట్లు అతినీల లోహిత అలాగే పరారుణ కిరణాలకు తట్టుకునే విధంగా రసాయన శుద్ధి ద్వారా తయారు చేయడం వల్ల వీటి మన్నిక కనీసం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, వెండి రంగు అలాగే రెండు వైపులా వేరువేరు రంగులు గలవి కూడా లభిస్తాయి. నలుపు, తెలుపు, నలుపు, పసుపు అలాగే నలుపు, వెండి రంగు గలవి. ఒక్కొక్క రంగు షీటు ఒక్కొక్క పంటకు అలాగే వివిధ కాలాలలో ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు టమోటోలో ఎరుపు, నలుపు అలాగే ఆకుపచ్చ మల్చి షీటు వాడటం వల్ల తెలుపు, వెండి రంగు అలాగే పారదర్శక షీట్ల కంటే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే సిమ్లా మిర్చిలో ఎరుపు రంగుది తెలుపు రంగు కంటే, క్యాలీఫ్లవర్లో నలుపుది తెలుపు రంగు కంటే, అలాగే క్యాబేజీలో పసుపు రంగుది ఆకుపచ్చ రంగు కంటే అధిక దిగుబడులు వస్తాయి. కొబ్బరి చెట్లకు వెండి రంగు మల్చి షీట్లను కాండానికి తొడిగితే మువ్వ పురుగు తాకిడిని నివారించవచ్చు. అదేవిధంగా వేసవి కాలంలో తెలుపు రంగు షీటును, శీతాకాలంలో నలుపు రంగు షీటును వాడాలి. మొక్కల గింజలు మొలకెత్తడానికి పలుచటి నలుపు రంగు మల్చింగ్ షీట్లను వాడాలి.

ఇంతటితో ఈనాటి పొలం పనులు సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

0: కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి

0: కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు వాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం బక్రీద్ పండుగ ప్రాశస్యం గురించి శ్రీ షేక్ అబ్దుల్ గనీ గారి ప్రసంగం, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:35 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు. ఇక 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి 1:20 ఒంటిగంట

0: 30 నిమిషాలకు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు స్వయం ప్రభ దర్శనం హరికథ ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6 గంటలకు ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు, ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ మద్దిలేటి గారి అనుభవాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో డార్లింగ్ చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోబర్ధన్

0: ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: ప్రధానమంత్రిజీనే కేబినెట్ మే మౌసమ్ కి జో హీట్ వేవ్ కి పరిస్థితి హై ఉస్కా భీ సభీ మంత్రియో కే సాథ్ చర్చా కి ఔర్ మాన్య ప్రధానమంత్రిజీ కా జో రాష్ట్ర కే ప్రతి ఆహ్వాన్ హై ఉసీ ఆహ్వాన్ కే తహత్ సభీ సే అప్నే అప్నే మంత్రాలయ మే సువిధా పహుంచానే కి కిస్ తరహ కి సువిధాయే కి జా సక్తీ హై ఉస్కే ఊపర్ భీ చర్చా హుయీ.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్ లో పాల్ జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్టపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వశాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు.

0: సైప్రస్ లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె, సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్ట్ నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచె వేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచె వేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమాపేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్నం మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన్ నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాడ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో బక్రీద్ పండుగ ప్రాశస్యం గురించి శ్రీ షేక్ అబ్దుల్ గని గారి ప్రసంగం, అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా కొన్ని

0: ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి బక్రీద్ పండుగ ప్రాశస్యం గురించి శ్రీ షేక్ అబ్దుల్ గని గారి ప్రసంగం.
5: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగనిరీతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్. ఈ పండుగని ఈదు అజహ లేదా ఈదు జుహా అని కూడా పిలుస్తారు. అల్లా ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాంను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన జుల్ హిజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాంను ప్రవక్తల పితామహుడిగా గౌరవిస్తారు. ఇస్లాంలో ఈయనకు ఖలీలులాగా బిరుదు కలదు. ఖలీల్ అంటే దేవుని స్నేహితుడు, మిత్రుడు అని అర్థం. ఈయనకు హనీఫ్ అని కూడా బిరుదు కలదు. హనీఫ్ అనగా ఏకేశ్వర విధానాన్ని కనుగొన్నవాడు లేదా పునర్వ్యవస్థీకరించినవాడు అని అర్థం. ఇస్లాం మతం ఆదం అలైహిస్సలాంతో మొదలైతే ఇబ్రాహీం అలైహిస్సలాంతో పునర్వ్యవస్థీకరించబడింది. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పటిష్టం చేయబడింది. యూద మతస్థాపకులు మూసా అలైహిస్సలాం, క్రైస్తవ మతస్థాపకులు ఈసా అలైహిస్సలాం, ఇస్లాం మతస్థాపకులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముగ్గురు కూడా తమ విశ్వాసానికి మూల పురుషులలో ఒకరిగా ఇబ్రాహీం అలైహిస్సలాంను భావిస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం పేరు ఖురాన్లో 25 సూరాలలో 69 సార్లు ప్రస్తావించబడింది. ఖురాన్లో ఇబ్రాహీం అలైహిస్సలాం పేరు మీద ఒక సూరా కూడా కలదు. హిజ్రీ శకానికి 2510 సంవత్సరాలకు పూర్వం ఇబ్రాహీం ప్రవక్తను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు. అల్లాహ్ ఆయనకు ఎంతటి మహోన్నత స్థానం కల్పించాడంటే ఆయన తర్వాత అవతరించిన ప్రవక్తలందరూ ఆయన సంతతి మీదే అవతరించారు. ఖురాన్లో ఇబ్రాహీం అలైహిస్సలాంకు కృతజ్ఞత కలవాడు, ఎన్నుకోబడినవాడు, రుజుమార్గం వైపు నడిపించబడినవాడు, అల్లాహకు విధేయుడైన వ్యక్తి, ఖలీల్, హనీఫ్, సత్యవంతుడు ఇలా అనేక బిరుదులు ఉన్నాయి. అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని ఎన్నో విధాలుగా పరీక్షించారు. ఆయన ప్రతి పరీక్షలో నెగ్గారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక దైవం వైపుకు అభిముఖుడైన ముస్లిం. ఈయన హజ్, ఖుర్బానీ, బక్రీదు, ఖత్నా అనగా సుంతి చేయించుకోవటం ఆచారాలను పాటించారు. ఇద్దాన్ హరామ్ అనే పట్టణంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గారు జన్మించారు. అల్లాహ్ ఆయనకు ఎంతో వివేకాన్ని, విజ్ఞతను ప్రసాదించారు. ఆయనకు సత్య మార్గాన్ని చూపించారు. ప్రజలకు నిజమైన దేవుడిని ఆరాధించాలని బోధించడం ప్రారంభించారు. ఏకైక దేవుడైన అల్లాహ్ అనే ఆరాధించాలని ప్రచారం చేయసాగారు. ఇబ్రాహీం అలైహిస్సలాం దృఢమైన విశ్వాసం కలిగిన వారు. సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తివంతుడు అన్న బలమైన నమ్మకం కలిగిన వారు. తనకు అల్లాహ్ తరఫున అందిన సందేశాన్ని హృదయపూర్వకంగా విశ్వసించేవారు. మనుషులందరూ మరణానంతరం ఒకరోజున మళ్లీ బ్రతికించబడతారని, వారు తమ కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుందని పూర్తి విశ్వాసం కలిగిన వారు. అయితే ఆయనకు మరణానంతరం మనిషి

మళ్ళీ ఎలా బతుకుతాడో కళ్ళారా చూడాలన్న కుతూహలం ఉండేది. దివ్య ఖురాన్ సూరే బహరా ఆయత్ నంబరు 260లో ఇలా ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ అని వేడుకుంటూ మరణానంతరం మళ్ళీ లేపబడటం అన్నది ఎలా జరుగుతుందో చూపించాలని ప్రార్థించారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయనకు 4 పక్షులను పట్టుకుని వాటిని కోసి వాటి శరీర భాగాలను 4 వాటాలుగా చేసి వాటిని వేరు వేరు కొండలపై పెట్టాలని నిర్దేశించారు. పిదప ఆ పక్షులకు దేవుని పేరుతో పిలవాలని

వాటి శరీర భాగాలను నాలుగు వాటాలుగా చేసి వాటిని వేరు వేరు కొండలపై పెట్టాలని నిర్దేశించారు. పిదప ఆ పక్షులకు దేవుని పేరుతో పిలవాలని పలికాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం దేవుని ఆదేశం ప్రకారం చేశారు. ఆయన పిలిచిన వెంటనే కలగలిసిన శరీర భాగాలు ఏ పక్షివి ఆ పక్షివిగా వేరుపడ్డాయి. పక్షులు బ్రతికి ఎగిరి వచ్చాయి. అలాంటి అద్భుతమైన మహిమ చూపిన వ్యక్తికి మనిషి మరణానంతరం మళ్ళీ లేపబడతాడు అన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండే ఆస్కారమే లేదు. అయితే అల్లాకు ఏది చేయడమైనా కష్టం కాదు. ఆయన ఏదైనా చేయదలిస్తే అయిపో అంటే అయిపోతుంది, అంతే, ఆ పని అయిపోతుంది. ఇబ్రాహీం తండ్రి పేరు అజర్. తండ్రి కఠినంగా నివారించిన కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం తన సత్య సందేశ ప్రచారాన్ని మానుకోలేదు. తాను ఒక సత్యమైన ధర్మం తీసుకొచ్చానని అందరి ప్రభు అయిన అల్లాహ్ తనకు మార్గదర్శకత్వం ఇచ్చి పంపాడని, అల్లాహ్ ఒక్కడే ఏకైక దేవుడని, ఆయనే సృష్టికర్త అని, భూమాకాశాలను సృష్టించింది ఆయనేనని, ఆయనే జీవన వ్యవహారాలన్నీ నడుపుతున్నాడని వివరించారు. అల్లాహ్ మాత్రమే తనకు అన్న పానీయాలను కల్పిస్తున్నాడని, జబ్బు పడినప్పుడు స్వస్థత ఇస్తున్నాడని, ఆయనే మృత్యువును ఇస్తాడని, తర్వాత మళ్ళీ బ్రతికించి లేపుతాడని వివరించారు. తాను ఆయన్ని ఆరాధిస్తున్నానని, ఆయనే తీర్పు దినాన తన తప్పులను మన్నిస్తాడని ప్రజలకు బోధించేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మాటలు ప్రజలకు చాలా కోపం తెప్పించాయి. వారు తమ రాజును దేవుడిగా భావించేవారు. తమ రాజైన నమ్రూదుకు ఈ విషయాలు చేరవేశారు. రాజు కోపంతో బుసలు కొట్టాడు. ఇబ్రాహీం అలైహిస్సలాంను మహా అగ్నిగుండంలో విసిరివేయాలని ఆజ్ఞాపించాడు. ఆ మహా అగ్నిగుండం భగభగ మండసాగింది. ఆ మంటల నుండి వచ్చిన భీకర ధ్వని చాలా దూరం వరకు వినిపించసాగింది. అందులో నిప్పులు ఎర్రగా మండసాగాయి. వాళ్ళు ఇబ్రాహీంను తాళ్లతో కట్టేసి అగ్నిగుండంలో విసిరివేశారు. నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించుకుంది. అగ్నిగుండం చల్లారిన తర్వాత, పొగ తగ్గిన తర్వాత వాళ్ళు అందులో చూసి దిగ్భ్రాంతి చెందారు. అందులో నుంచి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒంటరిగా బయటికి వస్తున్నారు. తన స్నేహితునిగా అభివర్ణించిన ఇబ్రాహీం అలైహిస్సలాంను విశ్వప్రభు అయిన అల్లాహ్ కాపాడాడు. భగభగలాడే అగ్నికీలలు ఇబ్రాహీం అలైహిస్సలాంకు పూలమాలల్లా స్వాగతం ఇచ్చాయి. ఈ మహత్యాన్ని చూసిన చాలామంది ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం సందేశాన్ని స్వీకరించారు. నిరంకుశ పాలకుడు తన దైవత్వానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డాడు. ఇబ్రాహీం అలైహిస్సలాంతో, నువ్వు నా ప్రజల్లో అలజడి చూస్తున్నావు, నన్ను మించిన దేవుడు ఎవడూ లేడు అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం, జీవన్మరణాలు ప్రసాదించేవాడు నా ప్రభు, ఆయనే ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ తన గొప్పదనాన్ని చూపించడానికి నేను కూడా జీవితాన్ని ప్రసాదిస్తాను, నేను తలచిన వారిని పురాణాలతో వదిలివేస్తాను, నేను తలచిన వారిని చంపించగలను, కాబట్టి నీ ప్రభు చేసే పని ప్రత్యేకమైనదేమీ కాదు అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం నవ్వుతూ, నా ప్రభు సూర్యుని తూర్పు నుంచి ఉదయించేలా చేస్తున్నాడు, పడమట అస్తమించేలా చేస్తున్నాడు, నువ్వు దేవుడివైతే ఈ క్రమాన్ని మార్చి చూపించు అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ ఆయనను దేశం నుండి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి పాలస్తీనాకు చేరుకున్నారు. అక్కడే సారాను హాజిరాను వివాహమాడారు. హాజిరాకు ఒక కుమారుడు జన్మించాడు. అల్లాహ్ సుబ్హానతల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం పరీక్షించదలిచాడు. ఆయనకు తాను కోరినట్లు చేయవలసిందిగా సూచించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎక్కడికి వెళ్లవలసింది దేవుడు స్వయంగా మార్గం చూపిస్తానన్నాడు. అనేక రోజులు ప్రయాణించిన తర్వాత, భయంకరమైన ఎడారిని దాటిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశం వద్ద వారు విడిది చేశారు. అక్కడ చెట్టు, చీమ, మచ్చుక కూడా లేవు. నీటి బొట్టు కూడా దొరకని నిర్జనమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య పిల్లలను వదిలి వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా ఆదేశాలను అమలు చేశారు. తాను భార్య హాజిరా కొడుకు ఇస్మాయిల్ అక్కడే వదిలివేసి అల్లా ఆదేశాలను పాటించారు. విశ్వప్రభు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షలో ఇదొకటని ఆయన గుర్తించారు. దేవునిపై భారం వేసిన హాజరాకు విశ్వప్రభు సహనాన్ని ధైర్యాన్ని ప్రసాదించాడు. పసిబిడ్డతో ఆమె

ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డను అక్కడే నేల మీద వదిలి ఆహారం కోసం నీటి కోసం ఒక కొండను ఎక్కారు. ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తున్నారు. మరోవైపు ఇంకో కొండ కనపడింది, ఆ కొండను కూడా ఎక్కారు. దీనిని మర్వా కొండగా పిలుస్తున్నారు. ఈ విధంగా ఆమె నీటి కోసం వెతుకుతూ ఆ రెండు కొండల మధ్య 7 సార్లు పరుగులు తీశారు. హజ్ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య 7 సార్లు పరిగెత్తుతూ చేసే సై ఈ సంఘటన జ్ఞాపకార్థమే జరుగుతుంది. ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది, ఓ ప్రభు కరుణించు అంటూ మొరపెట్టుకున్నారు. పసిబిడ్డ ఇస్మాయిల్ తన చిన్నారి కాళ్లతో నేలపై కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్లను తాను నమ్మలేకపోయారు. అల్లాహ్ పట్ల హాజిరా చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. హాజిరా అలైహిస్సలాం స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో వేశారు. ఆ అద్భుతమైన జలధారలే జంజం జలముగా ప్రసిద్ధికెక్కాయి. 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్ యాత్రికులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అందిస్తుంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈ జంజం జలమే. ఇబ్రాహీం అలైహిస్సలాం అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి భార్య బిడ్డలను చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్దవాడు అవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు అల్లా మరోసారి ఇబ్రాహీం అలైహిస్సలాంను కఠినమైన పరీక్షకు గురి చేశారు. ఒక కల ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఆయన దృఢమైన విశ్వాసం కలవారు. ఆయన దైవాదేశాన్ని ఎలా కాదనగలరు? ఆ కుమారుడు ఆయనకు లేక ముసలి వయసులో జన్మించిన కుమారుడు. అయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా తండ్రికి తగిన కుమారులు. దేవుని ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కత్తికి పదును పెట్టారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుపై వేటు వేశారు, కానీ ఆ కత్తి గొంతును కోయలేదు. అదే సమయంలో జిబ్రాయిల్ దైవదూత స్వర్గం నుండి ఒక గొర్రెను తెచ్చి ఇస్మాయిల్ అలైహిస్సలాం స్థానాన బలి ఇవ్వడం జరిగింది. అల్లాహకు కావలసినది బలి కాదు, తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించారు. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుజహా అంటే బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి అల్లాహ్ సుబ్హానతల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంను అతి ముఖ్యమైన పని చేయవలసినదిగా ఆదేశించారు. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధనాలయాన్ని నిర్మించాలన్నదిగా అల్లాహ్ ఆయనను ఆజ్ఞాపించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా లోయకు వచ్చారు. అల్లాహ్ తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడని ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారునికి తెలియజేశారు. ఇరువురు కలిసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం రాళ్లను మోసుకొని వస్తుంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వాటిని అమర్చసాగారు. కొంతకాలానికి నిర్మాణం రూపురేఖలు దిద్దుకుంది, గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్లు పేర్చడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయిల్ అలైహిస్సలాంతో ఏదైనా మంచి రాయి తాను నిలబడ్డానికి చూడమని చెప్పారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఒక పెద్ద రాయిని అక్కడికి దొర్లించారు. ఈ రాయి వేలాది సంవత్సరములుగా పరిరక్షించబడుతుంది. నేడు మహామే ఇబ్రాహీం అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే. ఈ విధంగా కాబా గృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించబడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్త ముస్లింలకు దైవ విధేయులకు పవిత్రమైన గృహంగా కొనసాగుతుంది. కాబా గృహానికి చేరుకోగలిగే స్తోమత ఉన్న వారిపై హజ్ యాత్ర విధి కావించబడింది. విశ్వప్రభు అయిన అల్లాహ్ పట్ల తమ కృతజ్ఞతలు ముస్లింలు ఇక్కడికి వచ్చి తెలియజేస్తూ ఉంటారు. స్తోమత గల ధనికునికి ఖుర్బానీ ఇవ్వటం తప్పనిసరి. దైవ ప్రవక్త కాలంలో ఒక వ్యక్తి తన తరపు నుంచి తన ఇంటి వారందరి తరపు నుంచి ఒక మేకను ఖుర్బానీ ఇచ్చేవారని తిర్మిజి హదీసు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈదుజా రోజు ప్రపంచంలోని అత్యుత్తమ రోజు అని హదీసులో వచ్చింది. సామర్థ్యం ఉన్నవారు ఖుర్బానీ చేయాలి. మొదటి 9 రోజులు దైవ ప్రవక్త

0: సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉండేవారు. ప్రత్యేకంగా అర్ఫా రోజు ఉపవాసం 2 సంవత్సరముల పాపాలకు పశ్చాత్తాపం. అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటే 100 సంవత్సరాల నరకాగ్నికి దూరం చేస్తాడు. అర్ఫా రోజు సాయంత్రం దువా ప్రత్యేకంగా అంగీకరించబడే సమయం వల్ల ఈ పవిత్ర 10 రోజులలో సత్కార్యాలు చేయడానికి మన అందరికీ సద్బుద్ధిని ప్రసాదించు. అర్ఫా రోజు పుణ్యాలను కలిగించు. మమ్మల్ని మా తల్లిదండ్రుల్ని నరకాగ్ని నుండి విముక్తులైన వారిలో చేర్పించు. ఆమీన్.
1: మీరింతవరకు బక్రీద్ పండుగ ప్రాశస్యం గురించి శ్రీ షేక్ అబ్దుల్ గనీ గారి ప్రసంగం విన్నారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: పోలీస్
6: మిస్ సీమా,
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
5: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
5: హాయ్.
8: RBI అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పత్రికా సమాచారం వింటారు. జిల్లా ప్రజలందరూ సోదరభావంతో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిన్న తెలిపారు. ఈరోజు జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల సంరక్షణకు కట్టుదిట్టమైన బందోబస్తుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నిన్న బుధవారం ఆదోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో కలిసి బక్రీద్ బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట కార్మిక శాఖలోని 4 పథకాలను పునరుద్దరించారని, వాటిని భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణ రంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్న బుధవారం కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది

0: ఈ సమావేశం నిర్వహించారు. ఈ నెల 1 నుంచి కార్మిక శాఖలోని ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియ ఖర్చులు, సహజ మరణ ఆర్థిక సాయం అనే 4 పథకాలను పునరుద్ధరిస్తూ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి ఇటీవల ప్రాధాన్యం పెరిగిందని కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లక్ష్మీబాయ్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, స్ట్రోక్, శ్వాసకోశ సమస్యలతో వచ్చే రోగులకు ఎమర్జెన్సీ మెడిసిన్ మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. పత్రికా సమాచారం విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బ్రిటిష్ న్యాయవాది పీటర్ వెనిన్సన్ 1961 మే 28 స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల కోసం పోరాడుతోంది. ఇది ఏ ప్రభుత్వానికి, ఆర్థిక సంస్థలకు సంబంధం లేకుండా, రాజకీయ మత ప్రభావం లేకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తుంది. వ్యక్తులు గాని, ఏదైనా దేశంలో గాని మానవహక్కులకు భంగం కలిగినా, ఉల్లంఘన జరిగినా బాధితుల పక్షాన ముందుకొస్తుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవహక్కులపై స్వతంత్ర నివేదికల్ని ప్రకటిస్తుంది. ఉరిశిక్ష వంటి విషయాలపై తన ప్రచారాన్ని సాగిస్తుంది. దీనికి 150 దేశాల నుండి సుమారు 10 లక్షల మందికి పైగా సభ్యులున్నారు.

0: ఏ ప్రభుత్వ ఒత్తిడికి, బెదిరింపులకు లొంగకుండా ప్రభుత్వాలు వ్యక్తుల్ని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తుంది. చీకటిని తిడుతూ కూర్చునే కంటే చిరుదీవును వెలిగించడమే మేలనే సూక్తి ఈ సంస్థ లోగోకు స్ఫూర్తి. 1977లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నోబెల్ శాంతి పురస్కారం పొందింది. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత, అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. న్యాయవాదిగా ప్రజా జీవితం ప్రారంభించి నిజాం వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నారు. గోలకొండ పత్రికను స్థాపించి నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఆయుధంగా వాడారు. ఆ పత్రికను గ్రంథాలయాలకు ఉచితంగా పంపి గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ ప్రాంతంలో నేటి గ్రంథాలయ అభివృద్ధికి బాటలు వేసినది వీరే. గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక నిర్వహణలో ఎంతో శ్రమించారు. 1952లో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యులయ్యారు. నిజాం రాష్ట్ర పాలన, గ్రామదర్పణం, మద్యపానం, కర్నూలు రాజవంశావళి, హైందవ ధర్మవీరులు గ్రంథాలు ప్రచురించారు. తెలంగాణ కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక ప్రకటించారు. వీరు 1953 ఆగస్టు 25న మరణించారు. ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి. హిందూ దేవులను తెరపై సాక్షాత్కారం చేసి ప్రేక్షకుల గుండెల్లో కొలువైన మహానటుడు నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా నిమకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించారు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బీఏ చదివిన ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. 1949లో మనదేశం చిత్రంతో తెరంగట్రం చేసిన ఎన్టీఆర్ చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌమ, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి సాత్విక పాత్రల్ని ఎంత ఔచిత్యంగా పోషించారు. దుర్యోధనుడు, రావణ బ్రహ్మ వంటి పాత్రలకు గౌరవం ఆపాదించి పెట్టిన నట ధురీనుడు నందమూరి తారక రామారావు. పురాణ పాత్రలతో పాటు సాంఘిక పాత్రలైన పోలీస్, జస్టిస్, విప్లవ యోధుడు, సమర యోధుడు వంటి పాత్రలకు తన నటనా కౌశలంతో ప్రాణప్రతిష్ట చేసిన ఎన్టీఆర్ దాదాపు 350 చిత్రాల్లో నటించారు. 1954లో ఫిలింఫేర్ అవార్డు స్థాపించిన ఏడాది ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఎన్టీఆర్ అందుకున్నారు. ప్రేక్షకుల చేత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనిపించుకున్న ఎన్టీఆర్కు భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ విద్యారంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. వీరు 1996 జనవరి 18వ తేదీన మరణించారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణ కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్టపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు,

0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ, విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ SDI సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ VLN మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట, సంగీతం మణిశర్మ, చిత్రం పేరు ఒక్కడు. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమేష్ సల్మా, లుబానా అహిల్, షహన్, ముజమిల్ గోరా వారి మిత్రులు, అలాగే రంగారెడ్డి జిల్లా కర్తాల నుంచి గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, మల్లాపూర్ హైదరాబాద్ నుంచి మహేష్, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వేత్, వీరందరి కోరికపై గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీతం వందేమాతరం శ్రీనివాస్, చిత్రం పేరు దేవుళ్ళు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం కోసం చిరంజీవి కేకే పాడిన పాట, సంగీతం దేవా. కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మల్లాన్ సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి మిత్రులు. అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శేఖర్, కుమరయ్య, లక్ష్మయ్య.
5: కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు? లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇక తర్వాత సాహిత్యం. నాయని కృష్ణమూర్తి స్వరకల్పన ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్రం పేరు మహర్షి. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు కర్నూలు మద్దూర్నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్. అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, అధిరా త్రివర్ణ, చేతన్ సిన్హా, విక్రమ్ సిన్హా, గౌతమ్.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 102.4 మెగా హెర్ట్స్ పై శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే సికింద్రాబాద్, బురదిగడ్డ, ఆర్యనగర్ సమాజ్ నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరందరి కోరికపై సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహదేవన్, గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, చిత్రం అడవిరామ్.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: కోటి సంగీత సారథ్యంలో టిప్పు హరిణి వాడిన పాట, చిత్రం పేరు నువ్వు నాకు నచ్చావు. కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్ భిక్షపతి, అలాగే అలంపూర్ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ, అలాగే నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వీరంతా కోరుతున్న పాట గానం జీన్ శ్రీనివాస్ హరిణి, సంగీతం మణిశర్మ, చిత్రం ఖుషీ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిని, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయారాణి, వినోద్, రమ్యశ్రీ, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటకృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా కొడుతున్న పాట ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన పాట శ్రోతలు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిర్ మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ, వనజ, నరసింహ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా ఓపీ నయ్యర్ సంగీత సారథ్యంలో నీరాజనం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం వినండి.

గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, స్వరకల్పన చక్రవర్తి. చిత్రం అన్నదమ్ముల అనుబంధం.

ఎన్ఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో కెజే యేసుదాస్ పి సుశీల పాడిన పాట మానస వీణా చిత్రం కోసం.

సమాజానికి సవాల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినండి. సంగీతం కెవి మహాదేవన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి వి కుమార్ స్వరాలు కూర్చగా వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం వినండి. చిత్రం కన్నవారి కలలు.

ఆత్రేయ గీతానికి ఇళయరాజా స్వరాలు కూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట ఆత్మబంధువు చిత్రం కోసం.

మీరు విన్నా పాట టీవీ రాజు సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన గీతం విచిత్ర కుటుంబం చిత్రం కోసం. మీరింతవరకు చిత్రాంజలి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్యభారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత

0: వ్యాప్త లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజూ మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్సే కహూంగా ఆప్కో అగర్ దవాయియా ఖరీద్నీ హై నా జరూర్ జన్ ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కి బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే హై ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన్ ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయే కి దవాయి 20 రూపాయే में मिल जाती है और जानते हैं इसके कारण मेरे मध्यम वर्ग के परिवार हमारे गरीब परिवार दवाई का जो खर्च होता है ना उसके कारण उनके कितने रुपए बचे होंगे आपको अंदाज है क्या? अभी तो ज्यादा इस योजना का ज्यादा प्रचार नहीं हुआ फिर भी इससे मेरे गरीब और मध्यम वर्ग के लगभग 125,000 करोड़ रुपया उनका बच गया है भाइयों ये सेवा की है.
0: सामान्य ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన వ్యక్తినే. నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరమవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
3: నా పేరు సూర్య, నేను కళాహాసి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జనౌషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా 1,000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ల ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది.

0: బయటికి దీనికి పెద్ద తేడా ఏముండదు, మందంతా సేమ్ ఉంటుంది, కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రాఫిట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధ పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
1: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు భట్టిప్రోల్ నుంచి మురళి గారు. వీరు పండంటి కాపురం చిత్రం నుంచి ఏదైనా ఒక పాట వినిపించండి అంటున్నారు. వీరి కోసం పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని విందాం. ఎస్పి కోదండపాణి సంగీతంలో

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కంకిపాడు నుంచి హర్షకుమార్ గారు, వీరికి పెదరాయుడు చిత్రం నుంచి పాట వినిపించమంటున్నారు. పాడిన వారు ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు చీరాల నుంచి వినీల మానస. వీరు స్వాతికిరణం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. వాణిజయరామ్ గానం చేశారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత దేవుడు చేసిన మనుషుల చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలను తర్వాతి కార్యక్రమం అనంతరం వినవచ్చు. ఇప్పుడు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం వింటారు.
1: ఇస్లామియా క్యాలెండర్లోని జిల్హజ్జ మాసంలో హజ్ యాత్ర జరుగుతుంది. హజ్ యాత్ర చేస్తున్న భక్తులు హజ్ యాత్ర సందర్భంగా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర ఇస్లాం 5 మూల సంబరాల్లో ఒకటి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలి. ఈ యాత్రకు ఖుర్బానీకి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. హజ్ యాత్రలో ఉన్న ముస్లింలు ఎలాగూ ఆ యాత్రలో భాగంగా ఖుర్బానీ, త్యాగం, వితరణ ఇస్తారు. ఆ హజ్ యాత్రలో పాల్గొనలేని ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బక్రీద్ లేక ఈదు జుహా పండుగ చేసుకుంటారు. తమ తమ ప్రాంతాల్లో ఖుర్బానీ ఇస్తారు. క్లుప్తంగా అర్థమయం ఏమిదంటే, బక్రీద్ లేక ఈదు జుహా పండుగ నిజానికి హజ్ యాత్రకు సంబంధించిన పండుగ. హజ్ యాత్ర మక్కా నగరంలో జరుగుతుంది. మక్కాకు బయట ఉన్న ముస్లింలు వివిధ దేశాల్లో బక్రీద్ పండుగ రూపంలో హజ్ యాత్రతో తమ అనుబంధాన్ని ప్రకటిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ఇబ్రాహీం అలీస్సలాం అనునూయలైన లక్షలాది మంది ప్రజలు పవిత్ర మక్కాలోని కావాగృహానికి చేరుకొని హజ్ విధిని నెరవేరుస్తున్నారు. మహాతల్లి హాజరా అలీస్సలాం పాదచిహ్నాలలో నడిచి మొక్కవోని ఆమె సాహసాన్ని, పట్టుదలను స్మరించుకుంటున్నారు. అలాగే మినాలో ఖుర్బానీ సమర్పించి తమ నమాజ్, తమ సకల ఉపాసన రీతులు, తమ జీవనం, తమ మరణం సమస్తం సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ కొరకేనని, ఆయన సహవర్తువులు ఎవరూ లేనివాడని విధేయత భావంతో తలవంచేవారిలో తాము ముందు వరసలో ఉంటామని క్రియాత్మకంగా నిరూపించుకుంటున్నారు. హజ్ యాత్ర, ఈదుజుహా పండుగ, ఖుర్బానీ, ఈ మూడు ప్రవక్తల పితామహుడు అయిన హజరత్ ఇబ్రాహీం అలీస్సలాంతో సంబంధం ఉన్నవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుచరులు ఓ దైవ ప్రవక్త, ఈ ఖుర్బానీ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, ఇది మీ పితృలైన హజరత్ ఇబ్రాహీం సాంప్రదాయం అన్నారు. ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం దుష్టశక్తులతో జీవితకాలమంతా రాజీలేని పోరాటం సాగించారు. ప్రభువు ఆయనకు ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందులో పూర్తిగా నిక్కార్సుగా నెగ్గుకు వచ్చారు. సత్యవాక్కు సముత్తనమైన దేశదేశాలు సంచరించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కలిగిన కన్న కొడుకును సైతం దైవ సంకేతంపై దైవ మార్గంలో సంతోషంగా సమర్పించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఆయన త్యాగ నిరతిరికి సంతోషించి దేవుడు ఆయనకు సమస్త మానవాడికి పేష్వాగా చేయబోతున్నప్పుడు, ప్రభువు, ఈ పురస్కారం నావరకేనా, నా సంతానానికి కూడా ఇది వర్తిస్తుందా అని ఆయన ఎంతో ఆశతో విన్నవించుకోగా, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం వర్తించదగని ప్రభువు స్పష్టం చేశారు. మానవాళికి సన్మార్గం చూపే కార్యక్రమంలో ప్రవక్తల కాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దివ్య ఖురాన్లో మహనీయ ఇబ్రాహీం అలీస్సలాం ప్రస్తావన 70 కన్నా ఎక్కువ సార్లే వచ్చింది. ప్రస్తావన వచ్చిన ప్రతీ చోట ఇబ్రాహీం అలీస్సలాం విశిష్టత అర్థమవుతుంది. ఉదాహరణకు ఒకచోట, నిజానికి ఇబ్రాహీం తనకు తానే ఒక సంఘం అని అనబడేది. ఆయన తన ఉనికిరీత్యా ఒకే వ్యక్తి కావచ్చు, కానీ అసాధారణమైన తన త్యాగాల దృష్ట్యా, అనితర సాధ్యమైన తన పోరాటాల రీత్యా, నియంతల ఎదుట ప్రదర్శించిన మొక్కవోని సాహసం రీత్యా ఆయన ఒక వ్యక్తిగా

ఆయన ఒక్కరే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సముదాయం, ఒక అనుసరణీయ నాయకుడు. ఆయన ఒక్కరే ఒక సైన్యం. అందుకే దేవుడు ఆయన్ని తన కార్యం కోసం ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రపంచంలోనూ ఆయనకు మేలును ప్రసాదించాడు. పరలోకంలోనైతే ఆయన్ని నిశ్చయంగా సజ్జనుల సరస ఉంటారు. అంతేకాదు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏకాచిత్తుడై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు అని తన చివరి ప్రవక్తకు సైతం మార్గబోధన చేశారు ఆ పరమ ప్రభువు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత ఉద్యమం ప్రపంచ మానవాళికి సత్య సందేశ ప్రచార ఉద్యమం. ఈ ఉద్యమం కోసం ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లారు. తన మొత్తం కుటుంబాన్ని ఈ బృహత్ కార్యంతోనే ఆయన పెట్టారు. ఈ సందేశ ప్రచారోద్యమానికి కేంద్రంగా ఆయన కాబా గృహాన్ని నిర్మించారు. కాబాకి ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రపంచంలో తన పరుగు ప్రయత్నాలు అన్ని కేవలం అల్లా కోసమే అని ప్రకటించారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లా కోసమే, అల్లాకే అంకితమై జీవించే దృఢ సంకల్పాన్ని ఖుర్బానీ చేయడం ద్వారా ప్రకటించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ఖురాన్లోని 37వ సూరాలో ప్రస్తావన ఉంది. ఆయన తాను చూసిన కలలో దైవ దేశాన్ని పాటించటానికి తన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రాణాన్ని త్యాగం చేయడానికి, ఖుర్బానీ ఇవ్వడానికి నేలపై పడుకోబెట్టారు. ఆ సమయంలో అల్లా వద్ద నుంచి వచ్చిన దూత, మీ త్యాగం ఆమోదించబడింది, ఇప్పుడు మీ కొడుకుకు బదులుగా ఒక పొట్టెల్ను వధించండి అని అన్నారు. ఆయన అలాగే చేశారు. దివ్య ఖురాన్లోని అస్సాఫాత్ అధ్యయనం 107వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంది. మేము ఒక గొప్ప ఖుర్బానీ ద్వారా ఇస్మాయిల్ను రక్షించాము అని అల్లా చెప్పాడు. ఈ దివ్య ఖురాన్ వాక్యంలో గొప్ప త్యాగం అనే పదం ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఉద్దేశించి ఉపయోగించడం జరిగింది. అంతేకాని అక్కడ ఖుర్బానీ అయిన పొట్టెల్ను ఉద్దేశించింది కాదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప త్యాగం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ గొప్ప త్యాగం ఏమిటంటే, ఇస్మాయిల్ ఆయన తల్లిగారు హజరత్ హాజిరాతో ఒక నిర్జన ఎడారిలో వదిలివేయబడ్డారు. ఆ విధంగా వారి ద్వారా కొత్త తరం ఉనికిలోకి వచ్చేలా చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతం కేవలం నిర్మానుష్య ఎడారిగా ఉండేది, ఒక ప్రాణి కూడా లేని ప్రాంతం. అందుకే దివ్య ఖురాన్ దీన్ని అత్యున్నత ఖుర్బానీగా పేర్కొన్నది. ఈ గొప్ప ఖుర్బానీ త్యాగం నిజానికి దైవ ప్రణాళిక. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా దైవం ఈ ప్రణాళికను అరేబియా ఎడారిలో అమలు చేశాడు. ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్లోని సూరె ఇబ్రాహీం వాక్యం 37లో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కావాడు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభువు, వారు ఇక్కడ నమాజ్ స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో కాబా గృహం వైపునకు మొగ్గేలా చేయి. తినటానికి వారికి పళ్ళు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞతలు అవుతారేమో. ఈ విధంగా ఒక నిర్మానుష్య ఎడారిలో వదిలివేయబడిన హజరత్ హాజిరా, ఆమె కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా ఒక కొత్త జాతి ఉనికిలోకి వచ్చింది. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జాతిలోనే జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యాబిడ్డలను ఆ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టడానికి కారణం అది ఒక దైవ ప్రణాళిక కాబట్టి. దైవదేశాలను పాటించడానికి ఆయన ప్రతి పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అల్లా ఆ దేశంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కొత్త ప్రణాళికను రచించారు. ఈ నాగరికత వాసనలు లేని ప్రాంతంలో, నగరాలకు వెలుపల జనావాసాలు లేని ఎడారిలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలనేది ఆ ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాలో హజరత్ హాజిరా అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను నివసింపజేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా ఒక గొప్ప ఏక దైవ ఆరాధన సందేశ ప్రచార ప్రణాళిక అమలులోకి వచ్చింది. హజ్యాత్ర రూపంలో చేసే ఆరాధన నిజానికి దానికి ఒక రిహర్సల్ లాంటిది. జిల్హజ్జ నెలలో నిర్దిష్ట తేదీలలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన వంశీయులు చరిత్రలో ఏం చేశారో అదే క్రమాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచంలోని ముస్లింలందరూ ఆచరిస్తారు. హజ్యాత్రలోనూ, ఈదుల్ అజ్హా సందర్భంగానూ ఖుర్బానీ త్యాగం ఇవ్వడం జరుగుతుంది. ఖుర్బానీలో రెండు కోణాలున్నాయి. ఒకటి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి. అదేమిటంటే దైవ మార్గంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. రెండవది, ఆచరణ పద్ధతి. చాలామందికి నాణ్యమైన మాంసాహారం కొనుక్కునే స్తోమత ఉండదు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ మాంసం పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలామందికి పోషకాహారం లభిస్తుంది. ఖుర్బానీ చేసిన పశువు మాంసాన్ని

0: మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువులు మిత్రులకు, ఒక భాగాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఒక భాగాన్ని మాత్రమే స్వంతానికి వాడుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల సమాజంలో చక్కని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ, పశువుల కొనుగోళ్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఖుర్బానీ వల్ల సమాజానికి లభించే అదనపు ప్రయోజనాలు మాత్రమే. అసలు లక్ష్యం ఏకదైవారాధన, విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడం. చిత్తశుద్ధితో దైవ ప్రసన్నత కోసం దేవుని ఆదేశాలకు కట్టుబడతామన్న ప్రతిజ్ఞ చేయడం. ఈ ప్రతిజ్ఞకు ఆచరణాత్మక రూపం ఖుర్బానీ.
1: మీరింతవరకు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం విన్నారు.

రాబోయే అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కడప నుంచి రవికుమార్ రెడ్డి, శ్రీదేవి, శైలజ, రెహనా, షెహనాజ్ బాషా వీరు ఒకే కుటుంబం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఘంటసాల పాడారు ఈ పాటను.

0: మనుషులమై మనమంతా కలిసుంటాము.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
5: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఉదిత్ నారాయణ చిత్ర గానం చేశారు ఈ పాట. వినిపించమంటున్నారు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత దాగుడు మూతలు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి. ఘంటసాల పి సుశీల గానం చేశారు ఈ పాటను.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగాని వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకిత భావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయన్నారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ప్రార్థనల అనంతరం ప్రజలు పరస్పరం కౌగులించుకుని మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ ప్రార్థనలు జరిగాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో యుఎస్ పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వైపుకు వెళ్లడానికి కనకదుర్గానగర్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: भारती एफएम 101.3
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రారాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

శుభోదయం, గుడ్ మార్నింగ్ వింటున్న శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరెన్నో విషయాలు, వాటితో పాటు ఎన్నో పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి స్టూడియోస్లోకి వచ్చేసాను. ఇంకా సమయం చూస్తే 11:07 దాటి 40 సెకండ్లు కావస్తోంది. మరి మన సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోదామా? మరి సినిమా కబుర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందే కదా. నిజంగా దీన్ని మించిన ఆనందం కూడా ఇంకొకటి ఉండదన్నమాట. ఏంటంటే అసలు ఈ పదం నచ్చని వారు చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అయితే 2020 నుంచే ఈ పద్ధతి వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ అంతకంటే ముందు నుంచే కొన్ని ప్రొఫెషన్స్లో ఆల్రెడీ ఈ పద్ధతి ఉందన్నమాట. అయితే 2020 తర్వాత చాలా ప్రొఫెషన్స్కి పాకిందని చెప్పొచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ సైడ్. సో ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఇంకా ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్తో పాటు ఎవరైతే ఇంకా వర్క్ని ఇంట్లోనే కంప్లీట్ చేయగలరో వాళ్ళ వర్క్ కోసం అంతగా ఒక హార్డ్గా ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదో వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆప్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఇందులో చాలా లాభాలు ఉన్నాయన్నా కదా. ఏంటి ఆ లాభాలంటే ముఖ్యంగా చెప్పాలి

పొద్దున్నే లేవాల్సిన పని లేదు. మరి మార్నింగే లేవాల్సిన పని లేదు అంటే గనక వర్క్ ఎవర్ చేస్తారు అనే డౌట్ రావచ్చు. ఎస్, అంటే ఈ టైంకి లెగవాలి, ఈ టైం కల్లా మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఉంటుంది కదా, అటువంటి షెడ్యూల్ కోసం అయితే పొద్దున్నే లేవాల్సిన పని లేదు అని చెప్పి అంటున్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఇలాగ రకరకాల టెన్షన్స్ అన్నీ కూడా ఉండవన్నమాట. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తే అప్పుడే తినచ్చు, ఎందుకంటే ఇల్లే ఇల్లు ఇంకా ఇంట్లోనే పని కాబట్టి. కాబట్టి ఇంకా వీటితో పాటు ఇంకా ముఖ్యమైన లాభం ఏమిటంటే కదా, అన్నింటికంటే హారిబుల్ ఇంకా రోడ్ ట్రాఫిక్ అనేది ఉండదన్నమాట. సో మనం ఎప్పుడైతే వర్క్ టైంకి కంటే ఒక గంటగానే ముందుగా బయలుదేరినా, ఎక్కడైనా ఒక ట్రాఫిక్ జంక్షన్లో గనక మనం ఇరుక్కుపోతే ఎంతమందికి చెప్పినా ఎప్పుడు చెప్పే రీజనేగా అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా అది కాకుండా వేరే ఏదైనా చెప్పినా అది ఒక స్టోరీ అల్లారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. మరి నిజంగా ఇటువంటి లాభాలు అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలానే ఉన్నాయన్నమాట. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేయమని, ఇంకా ఎవరైతే వీలు కలిగి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరో వాళ్ళందరూ చేయమని కూడా ఇంకా చెప్తూ ఉన్నారనమాట. మరైతే ఏంటి సినిమా కబుల్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గోలా? గోల అయితే కాదు, ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక మూవీ కూడా ఉంది, మరి అదేంటో ఈ రోజు సినిమా కబుల్లో తెలుసుకుందాం. మరి అందుకంటే ముందు ఆకాశం అంతా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి, మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 11:16 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం సినిమా కబుర్లో. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాధన సర్గం పడిన సాంగ్ అయితే విన్నారు ఆకాశమంత మూవీ నుంచి. మరి ఇంతకీ ఏంటి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి అన్నా కదా, ఈ సినిమా పేరు కూడా మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ అనమాట. మరి ఈ థీమ్ ఆధారంగానే చెప్పాలంటే ఈ ట్రెండింగ్కి సంబంధించి ఒక మూవీ కూడా వచ్చేసింది. మరి ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అంటే మధుదీప్ గారు అనమాట. సో మధుదీప్ గారి దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా, పాయల్ హీరోయిన్గా నటించిన సినిమా. ఏంటి అంటే ముఖ్యంగా ఓవర్ వ్యూ చెప్పాలి అంటే ఒక ఐటీ ఉద్యోగి వర్క్ ఫ్రం హోమ్ అనే ఉద్దేశంతోనే కాదు, వర్క్ ఫర్ హిస్ విలేజ్ అనే ఉద్దేశంతో ఐటీని వదిలేసి తన సొంత ఊరికి వచ్చేస్తాడనమాట. మరి తన సొంత ఊరికి వచ్చేస్తే ఏం పని అని అనుకోవచ్చు. ఎస్, మరి ఊరు అనగానే, సొంత ఊరు అనగానే, ముఖ్యంగా విలేజ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే పచ్చని వ్యవసాయం కదా. మరి అలాగా తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పొలం పనిలోకి దిగిపోతాడనమాట. అలాగా పొలం పనిలోకి దిగిన తర్వాత వ్యవసాయంలో ఎంత పని చేసి ఏమేం రిఫార్మ్స్ తీసుకొస్తాడో సినిమాలో అయితే చూడాలి. సో ఇప్పుడైతే అందరికీ కూడా అర్థమైపోయింది ఏంటో అంటే మామూలుగా కేవలం ఒక ఫీల్డ్, ఒక ప్రొఫెషనే కాదు, చాలా అయితే మనం చూడొచ్చు. మనకి ఇంకా ఏది టాలెంట్ ఉందో అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నారనమాట. చెప్పాలి అంటే ముఖ్యంగా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని కాకుండా మనకి నచ్చింది ఉందా, మనకి నచ్చిన కోర్స్ ఉందా, మనకి నచ్చిన ఫీల్డ్లో ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారనమాట. సో అలా చెప్పాలంటే అలా ట్రెండ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో అగ్రికల్చర్ అనగానే అది కూడా అంతలో తక్కువ ఏమీ కాదు, అందులో కూడా చాలా ఎక్కువే సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది ఎంతోమంది చూపిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే పంట వెయ్యాలి అంటే గనక ఆ ల్యాండ్లో ఏం పండుతోంది అని చెప్పేసి ముందు ఆలోచించి, ఆ తర్వాత దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్ చేయించి వాటర్ దొరుకుతుందా లేదా, ఒకవేళ నీరు బాగా దొరికితే గనక ఇంకా దానికి సంబంధించిన పంటలు, ఒకవేళ నీరు దొరికినా వర్షాలు రాకపోతే ఏ పంట వేయాలి, ఇలాగా పంట వేసే ముందే చాలా ఆలోచనలు చేసి ఇంకా పంట వేసిన తర్వాత ఎప్పటికష్ట

లాగానే ఆ కష్టం అక్కడ కూడా చూపిస్తే కనుక అలా ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ స్టోరీస్ కూడా చాలానే ఉన్నాయి చెప్పుకోవాలంటే ఈ వ్యవసాయంలో. మరి ఆ విధంగా సినిమాలో అయితే ఏం చూపిస్తారో కానీ, సో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఫిఫ్త్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.
4: సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
5: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
4: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
5: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితులకు వెళ్ళడం.
4: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
5: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
4: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
5: ఉప్పు కలిపిన మధ్య ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
4: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
5: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువను మెచ్చే ధీర
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: పదకొండు గంటల 22 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఈ రోజు ఎంతో స్పెషల్ అన్నమాట మూవీ ఫీల్డ్ కి. ఏంటి అంటే, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఎడిటర్గా, సినిమాకి సంబంధించిన దాదాపు ఏ ప్రొఫెషన్స్ అయితే ఉంటాయో ముఖ్యమైనవి, ఆ ప్రొఫెషన్స్ అన్నింటిలోనూ గొప్పగా రాణించి అన్నింటిలోనూ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తారలు అంటే మొదటగా ఎవరైనా చెప్పే పేరు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేశారు. మరి ఈరోజు May 28 నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం, ఆయన నటించిన సినిమా విశేషాలు ఈరోజు ఇంకా మనం సినిమా కబుర్లో మాట్లాడేసుకుందామా? మరి

0: विद भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కవర్లో. మరి నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మన దేశం అనే సినిమాలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. 1954 రాజు పేద సినిమాతో ఎంతో సూపర్ హిట్ సాధించారన్నమాట. ఇంకా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇంకా ప్రేక్షకులని తన నటనా చాతుర్యంతో కట్టిపడేశారన్నమాట అప్పటి నుంచి. ముఖ్యంగా చెప్పాలి అంటే రామారావు గారి సినిమాలను మొత్తం 5 రకాలుగా విభజించుకోవచ్చన్నమాట. మొట్టమొదటిగా చూస్తే పురాణాలు. మరి పురాణాలలోని అంశాలు అందరికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా తెలిసినా కూడా కొంతమందికి కొన్ని ఘట్టాలు కొన్ని అంశాలు మాత్రమే తెలిసి ఉండొచ్చు అన్నమాట. అయితే తన నటనా చాతుర్యంతో పురాణాలు ఇతిహాసాలలోని ఎన్నో అంశాలు ఆయన అందరికీ కంఠతా గుర్తుండిపోయేలాగా ఎంతగానో నటించారన్నమాట ఆయన సినిమాల్లో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీతారామ కళ్యాణం, భూ కైలాస్, పాండవ వనవాసం ఇలాగా ఎన్నో పౌరాణిక సినిమాల్లో ఆయన నటించడం జరిగిందన్నమాట. మరి అటువంటి పౌరాణిక సినిమాల్లో ముఖ్యమైన పాండవ వనవాసం మూవీ నుంచి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేయండి మరి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పదకొండు గంటల 40 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇంకా పాండవ వనవాసం నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. ముఖ్యంగా పురాణాలు, ఇంకా పురాణాల్లోని ఎన్నో అంశాలను తన సినిమాల ద్వారా చూపించారు నందమూరి తారక రామారావు గారు. ఇంకా చెప్పాల్సి వస్తే గనక చారిత్రకం ఇంకా ఆధ్యాత్మికం ఈ రెండు సమ్మేళనంతో ఒక చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగిందనమాట. ఆ చిత్రమే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. కాబట్టి చరిత్ర అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక సెంచురీ, ఆ సెంచురీలో ఒక పర్టికులర్ ఇయర్ అని చెప్పేసి. సో 16వ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర అనమాట. ఆ చరిత్రతో పాటు ఆధ్యాత్మికం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మికం, ఆ చరిత్ర మొత్తం అంతా కలిపి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి, ఆయన రచించిన రచన నైపుణ్యం గురించి ఈ సినిమాలో ఆయన చూపించడం జరిగిందనమాట. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకునే వారందరూ కూడా చాలామంది ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వారు అని చెప్పుకున్న వారందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇంకా ఆయన రచించిన కాల జ్ఞానం అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయనకి సంబంధించిన చరిత్ర అందరికీ తెలియాలని ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో నటించడం అయితే జరిగిందనమాట. ఇంకా ఆ సినిమా పేరే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ సినిమాకి దర్శకులుగా కూడా ఎన్టీ రామారావు గారే. సో ఈ చిత్రం నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వినిద్దామా మరి.

11:47 దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యరాజే ఆదిత్య. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ చిత్రం నుంచి పి లీలా గారు పాడిన సాంగ్ అయితే విన్నారు కదా, ఇంకా పద్యం కూడా విన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ భాష అయినా సరే అది పద్య రూపంలోనూ ఉంటుంది, గద్య రూపంలోనూ ఉంటుంది. సో పోయట్రీ ఇంకా ప్రోజ్. సో ఇంకా భాష మీద ఎక్కువగా మక్కువ ఇంకా ఎక్కువ అయిపోతే గనక అప్పుడు పోయట్రీ అనేది వస్తుందన్నమాట. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి నచ్చిన ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే గనక దాని గురించి ఎన్నో వ్యాసాలు రాస్తూ ఉంటామన్నమాట. ఆ వ్యాసాలు రాసి రాసి ఆ విషయం పైన ఇంకా ప్రేమ పెరిగి పెరిగి అది కొంచెం పోయట్రీగా మారుతుందన్నమాట. సో పోయట్రీ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రోజే కదా, అంటే దాన్ని కూడా కొంచెం బట్టి పట్టాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, బట్టి పడితే ఇంకా దాన్ని ఒక పద్యంని మనం వల్లె వేస్తే ఎంతో బాగుంటుంది, వినేవాళ్ళకి కూడా ఎంతగానో బాగుంటుందన్నమాట. కానీ ప్రోజ్ అంటే కనుక ఒక వ్యాసం చదవాలి అంటే ఇట్ టేక్స్ సమ్ మినిట్స్ అన్నమాట. కొంచెం అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి చదవాలి అని అనిపిస్తుంది. కానీ పద్యం మాత్రం అలాంటిది అయితే కాదు. పద్యం కొంచెం వాడుక భాషలో గనక మనం రాస్తే గనక మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, అంటే ఏదైనా ఒక విషయం గురించి ప్రేమిస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన విషయం అంతా కూడా ఇంకా పక్కన వాళ్ళకి విన్న వాళ్ళకి ఆ పద్యం చదివిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అన్నమాట.

0: సో సినిమాల్లో గనక ఇప్పుడు చూసుకుంటే అంత పోయమ్స్ ఏవి మనకి కనిపించట్లేదు, కానీ పాతకాలం నాటి సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో ఇట్లాగా తెలుగు భాషకి సంబంధించిన పద్యాలు, ముఖ్యంగా సన్నివేశానికి సంబంధించిన పద్యాలు ఇలా ఎన్టీ రామారావు గారి చిత్రాల్లో చాలానే ఉంటూ ఉండేవన్నమాట. ఇంకా సినిమా అంటేనే ఒక రకంగా చెప్పాలి అంటే సాహసం కదా. మరి ఈ సాహసం అడ్వెంచర్ చేయడం అంటే చాలా మందికి కూడా ఇష్టమే అనమాట. కానీ ఈ అడ్వెంచర్ చేయాలి అంటే కనుక కొంత క్లాసిఫికేషన్ అయితే చేయాలి. ఏంటి అంటే కనుక యూత్ ఎవరికైనా సరే ఏదైనా ఒక బంగీ జంపింగ్ ఉందనుకోండి, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సర్ఫింగ్ చేయాలనో, లేకపోతే ఇంకా స్నోర్కలింగ్ చేయాలనో, ఇలాగ రకరకాలుగా అడ్వెంచరస్ థీమ్స్ ఆడాలనో ఉంటుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకి అనిపిస్తే కనుక పక్క నుండి చూద్దాంలే ఓకేలే అని చెప్పేసి అలా రెండు మాటలతో వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇలాగ రకరకాలుగా చూసుకుంటే సాహసాలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొంచెం వయసు మాత్రం ఆపుతూ ఉంటుందన్నమాట. అదే సినిమాలో అయితే మాత్రం ఇటువంటి సాహసాలను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. మరి రామారావు గారు నటించిన సాహసం అడ్వెంచరస్ మూవీస్ విషయానికి వస్తే గనక గులే బకావళి కథ, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి ఇలా ఎన్నో సినిమాలున్నాయన్నమాట. సో పాతాళ భైరవి సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని భాషల ప్రేక్షకుల్ని అప్పట్లో చాలా కట్టిపడేసిందని చెప్పొచ్చు. మరి ఇంకా ఇప్పుడు గులే బకావళి కథ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత గులే బకావళి కథ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పదకొండు గంటల 55 నిమిషాలు దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఎన్టీ రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకా చెప్పాలంటే పురాణాలు, ఆ తర్వాత చరిత్ర, ఇంకా ఆధ్యాత్మికం, ఈ రెండు కలగలిపిన సినిమాలు, అడ్వెంచరస్ మూవీస్, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కనుక అసలు సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మరి ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు చూడాలి, ఇంకా పెద్దవాళ్ళు చూడాలి, ఇంకా తాత అమ్మమ్మలు కూడా చూడాలన్నమాట. సో ఈ విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల విషయానికి వస్తే మిస్సమ్మ, రక్త సంబంధం, యమగోళ, బడిపంతులు, పెళ్లి చేసి చూడు, ఇంకా చెప్పాలంటే కనుక మల్టీ స్టారర్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన చిత్రం ఏంటంటే గుండమ్మ కథ. ఇంకా పురాణాల్లో లేకపోయినా పురాణాల్లోని పాత్రలు తీసుకుని ఆ పాత్రల మధ్య కల్పితంగా కథలు రాసి చిత్రించిన ఫ్యాంటసీ మూవీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అలాంటి మూవీస్ లో శ్రీకృష్ణ అర్జున యుద్ధం, లవకుశ, మాయాబజార్ ఇలాగనమాట. సో వీటిలో మాయాబజార్ చెప్పాలంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అందుకే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ సినిమాకి కలర్స్, రంగులు అద్ది మరీ విడుదల చేయడం కూడా జరిగిపోయింది. సో ఇంకా చెప్పాలంటే తెలుగు నేలను ఏలిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన ఆస్థానంలోని మంత్రి అయిన తెనాలి రామకృష్ణుడు, ఇంకా ఆయన అష్టదిగ్గజాల్లో ఒకళ్ళైన శ్రీనాథుడు గురించి కూడా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆయన చూపించారు ఆయన నటన ద్వారా. సో ఈ పాత్రలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారు నటించి చూపించారు. ఇంకా తర్వాత హిస్టరీకి సంబంధించిన విషయానికి వస్తే గనక సమ్రాట్ అశోక లాంటి చారిత్రక సినిమాల్లో కూడా చేశారన్నమాట. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ ప్రేమ ఇలాంటి థీమ్సే కాకుండా సామాన్య మానవుడి జీవితంలోని విషయాల దగ్గర నుంచి రాజులు, రాజ్యాలు, రాజరికాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా వీటితో పాటు ఫ్యాంటసీ, అడ్వెంచరస్, ఇలాగ అన్ని విషయాలకు సంబంధించి సినిమాలు తీసి చిరస్థాయిగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. సో మాయాబజార్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 101.3
1: జోష్మన్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన అల్పాహార సమావేశంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నగరంలోని మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం రోడ్డులోని ఆల్ఫుర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలను గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టు వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈరోజు గన్నవరం విమానాశ్రయం వద్ద సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు లేవని, ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారి కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: Shakti FM 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి

12:06 దాటి 30 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఎంటరైపోయాం మీకు తెలుసాలో. మరి మీకు తెలుసాలో ఈ రోజు విషయాలు చాలానే ఉన్నాయి. మరి ఏంటి అంటే గనక ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సిన విషయం, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? సో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీకు లేదు, నేనే చెప్తాను. ఏంటంటే మరి ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఉందన్నమాట. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏ దేశంలో ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్నాయంటే, మరి ఈ రిపోర్ట్ అని చెప్పి అన్నా కదా, మరి ఈ రిపోర్ట్ని ఎవరు అందించారంటే జర్మనీ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో సైన్సెస్ అండ్ నేషనల్ రిసోర్సెస్ అన్నమాట. మరి ఈ రిపోర్ట్ ప్రకారం యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో నిలిచిందన్నమాట. ఆ తర్వాత రష్యా, చైనా, ఆస్ట్రేలియా, భారతదేశాలు నిలిచాయి. ఈ ప్రకారంగా చూసుకుంటే భారత్ 5వ స్థానంలో ఉంది మొత్తం బొగ్గు నిల్వల్లో. మరి బొగ్గు గనుల నుంచి బొగ్గు తవ్వకారగానికి కూడా చాలా టెక్నిక్స్ వాడుతూ ఉంటారన్నమాట. అన్ని చోట్ల కేవలం ఒకే విధానాన్ని పాటించరు. నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక మినరల్ ఒక భూమి క్రష్ నుంచి బయటకు తీయాలి అంటే గనక మనం అనుకుంటూ ఉంటాం మట్టిని ఎలా తవ్వేస్తారో అలా తీసేయచ్చు కదా అని చెప్పేసి. ఎస్, కానీ ప్రతి ఒక్క మినరల్కి కూడా ఒక ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన బొగ్గు విషయానికి వస్తే గనక ఆ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అనేది ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే బొగ్గు అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్ఫ్లేమబుల్ కదా. మరి ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా కూడా అది గని అంతా కూడా చాలా ప్రమాదం అన్నమాట. మరి గని మొత్తం ప్రమాదమే కాదు, అందులో పనిచేస్తున్న కార్మికుల్ని కూడా ఎంతో దృష్టిలో పెట్టుకుని ఎంతో సేఫ్గా, చెప్పాలంటే సెక్యూర్గా చేస్తూ ఉండాలన్నమాట. మరి ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం మీకు తెలిసాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువరాజ్ ఆదిత్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 12:13 దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మీకు తెలిసాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వింటున్నారు కదా మీ ఆర్జే ఆదిత్య నుంచి. మరి ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే బొగ్గు అని చెప్పి అనుకుందాం. మరి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో ఒక ఎలిమెంట్ మూలకం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మరి ఈ బొగ్గులో ఉండే మూలకం ఏమిటి? కార్బన్. సో భూమిపైన లభించే మూలకాలు అన్నింటిలో కూడా ఈ కార్బన్ అనే ఒక ఎలిమెంట్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటారనమాట. ఎందుకు ఈ కార్బన్ని మాత్రమే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మూలకాలన్నింటిలోకి కూడా రారాజు ఈ కార్బనే అనమాట. ఎందుకలా అన్నారు అంటే గనక దానికి కూడా ఒక కారణం అయితే ఉంది. మరి ఏంటా కారణం? మరి కార్బన్ మిగిలిన ఎలిమెంట్స్తో కలిపి ఎన్నో రకాల కొత్త కొత్త కాంపౌండ్స్ని సృష్టిస్తూ ఉంటుందన్నమాట. అదే గనక మనం కొన్ని రకాల కాంపౌండ్స్ అనే ఎలిమెంట్స్ తీసుకుంటే అవి కేవలం కొన్ని కాంపౌండ్స్ని మాత్రమే సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సల్ఫర్ అని ఎవరికైనా గుర్తుకు రాగానే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వెంటనే గుర్తుకొస్తుంది.

కదా. ఇంకా చెప్పాలి అంటే కనుక వెహికల్స్ కి సంబంధించి సల్ఫర్ అని అనగానే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇట్లాగా పొల్యూటెంట్స్ కి సంబంధించిన విషయాలు మనకి గుర్తొస్తుంటాయి అన్నమాట. ఎక్కువగా గుర్తొచ్చేవి ఇవే. ఇంకా కెమిస్ట్రీలో కూడా ఉండేవి కూడా కొన్ని కొన్ని ఇంకా ఇవే అనమాట. అయితే కార్బన్ కి సంబంధించిన కాంపౌండ్స్ మాత్రం చాలానే ఉంటాయి అన్నమాట. అలాగా కార్బన్ అనేది రకరకాల రూపాల్లో కూడా భూమిలో దొరుకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అందరికీ ఇష్టమైనది డైమండ్ కదా. మరి ఇంకా ఎవరు కూడా పట్టించుకుంది ఏంటి అంటే గ్రాఫైట్. అదే మరి డైమండ్ ఎంత అందంగా ఉంటుందో గ్రాఫైట్ అందవిహీనంగా ఉంటుందని చెప్పట్లేదు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరని చెప్పి అంటున్నా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉంటే ఎక్కడైనా సరే అలా వర్షం పడితే కొన్ని చోట్ల రాళ్ళు దొరుకుతాయి, అలాగే డైమండ్ దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? అదే గనక పక్కన గ్రాఫైట్ కొండలు ఉన్నాయని చెప్పి అంటే ఆహా అంటే ఏంటి అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలా మంది అనమాట. ఏంటంటే మనం పెన్సిల్ రాస్తూ ఉంటాం కదా, అందులో ఉండేది గ్రాఫైటే, ఆ గ్రాఫైట్ లో ఉండేది కార్బనే. సో ఈ విధంగా కార్బన్ అనేది కేవలం భూమి లోపల డైమండ్ రూపంలోనో గ్రాఫైట్ రూపంలోనే కాదు, C60 అని చెప్పి పిలుస్తారనమాట. ఇది ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది, ఇది 3 డైమెన్షనల్. దీని పేరు ఏంటంటే బక్మినిస్టర్ ఫుల్రెన్స్. ఒక సైంటిస్ట్ దీన్ని కనుగొనడం ఆధారంగా ఆయన పేరుని పెట్టడం జరిగిందనమాట. ఇంకా కోల్ గ్రాఫిన్, ఇది కూడా మనకి భూమిలో దొరుకుతూ ఉంటుంది, ఇది 2 డైమెన్షనల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వీటి అప్లికేషన్స్ అనేవి సిలికాన్ ఇండస్ట్రీస్లో చాలానే ఉంటాయన్నమాట. ఇంకా రకరకాలుగా ప్రదేశాల్లో మనకి దొరుకుతాయి ఏంటి అంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే డైమండ్ ఇంకా గ్రాఫైట్. సో ఈ విధంగా బొగ్గు కూడా మనందరికీ తెలిసిందే కదా, మరి అందులో కూడా ఉండేది కార్బనే. సో ఇన్ని రకాలుగా మనం ఇప్పుడైతే చాలా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కాంపౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి వాటన్నింటిలో ఈ చెప్పిన పేర్లన్నింటిలో కూడా ముఖ్యంగా ఉండే ఎలిమెంట్ ఏంటి అంటే కార్బన్ అనమాట. మరి ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలుసాలని నేను మీతో షేర్ చేసేస్తుంటాను. వింటూ ఆనందిస్తుండండి విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

12:22 దాటి 23 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మరి మీకు తెలుసలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసేస్తూ ఉన్నా కదా. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే గనక ఇక్కడ కార్బన్కి సంబంధించి మనకి ఒక సామెత కూడా ఉందన్నమాట తెలుగులో. ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కాబట్టి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే దానికి తగ్గట్టుగానే ఆలోచించాలి, లేకపోతే దానికి తగిన వాడితోనే ఆలోచించాలి అని చెప్పి ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది, ఇంకా అందులోనే వెతకాలి, దాని చుట్టూరానే ఏదో ఒక సొల్యూషన్ మనకి కనబడుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచో రాదు కదా, ఉన్న చోటనే అది అరైజ్ అవుతుంది, కాబట్టి అక్కడ సొల్యూషన్ కూడా అక్కడే దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అనమాట. సో ఇక్కడ తెలుగులో సామెత కూడా మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్పేసి. ఎందుకు అలాగా చెప్పారు, మరి నిజంగా ఇది కేవలం సామెత వరకు మాత్రమేనా లేకపోతే అప్లికేషన్ రియల్ లైఫ్లో కూడా అది మనకి కనిపిస్తుందా అంటే ఎస్, నిజంగానే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్.

మెటీరియల్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా అటువంటి హార్డెస్ట్ మెటీరియల్ ని కట్ చేయాలి అంటే నిజంగా కత్తి అయితే సరిపోదు, వజ్రం మాత్రమే కావాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది కేవలం సామెత వరకు మాత్రమే పర్మిట్ అయిపోలేదు, రియల్ లైఫ్ లో కూడా అది మనకి చూపిస్తుందన్నమాట వజ్రం దాని యొక్క విలువని. మరి నిజంగా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఒక వజ్రం ఎదురుకుండా పెట్టుకుని ఇంకో వజ్రంతో దాన్ని కొయ్యడం అంటే ఎంతసేపు రుద్దాలి అని చెప్పేసి చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. మరి మీకు తెలుసా నిజంగా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఆ కత్తిని కూడా వజ్రంతోనే ఏమైనా తయారు చేస్తారు?

దాన్ని కట్ చేయడమో చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ వజ్రపు పొడి అని చెప్పి అన్న కదా, దాన్నే డైమండ్ డస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఈ డైమండ్ డస్ట్ ని యూజ్ చేసి వజ్రాన్ని మనకి కావాల్సినట్టుగా దాన్ని ఫినిషింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో అలాగ డైమండ్ అనేది కేవలం ఫినిషింగే కాదు, అన్కట్ డైమండ్స్ అని కూడా ఎక్కువగా ఇప్పుడు ఆర్నమెంట్స్ లో వాడుతూ ఉన్నారనమాట. సో అందరూ దానికే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే, ఇది పాత కాలంలో అయితే కనుక ఆ విధంగా వజ్రపు పొడిని యూజ్ చేసి వజ్రాన్ని కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి లేజర్ అనేది ఈ డైమండ్స్ ని కట్ చేస్తూ ఉందన్నమాట. మరి ఇంకా ఇప్పుడైతే భరత్ అని నేను మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా వింటూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్టపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్ లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్టంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్టంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్టపతి అభినందించారు.
1: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయా జానా చాహియే తాకి సామాన్య లోగ్ బినా హోయ్ కే అప్ని సమస్యా దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నోలోజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష
0: హోగా. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర, మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 కు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ద పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్, ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరులో తన నివాసంలో ఈరోజు అల్పాహార సమాపేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమాపేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమాపేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 30వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: Bharti FM 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్.

12:45 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మీకు తెలిసేలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా కదా. మరి ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుకుంటున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే గనక కార్బన్కి సంబంధించి ఇంకా కోల్కి సంబంధించి. మరి నిజంగా ఎందుకు ఇంత కోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గనక ఇప్పటి వరకు కూడా అసలు ఇంజిన్ వచ్చినప్పటి నుంచి ఇంకా మనం ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ వరకు కూడా చెప్పాలంటే మొత్తం అన్నీ కూడా మన భూమి లోపల నుంచి వచ్చిన ఎలిమెంట్స్తోనే ఇప్పటి వరకు మన ప్రయాణం అయితే సాగిందనమాట. ఇంకా చెప్పాలంటే గనక ఫ్యూచర్లో కూడా ఈ భూమి నుంచి ఏదైతే వచ్చిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటితోనే సాగాలి, కానీ వాటితోనే కాకుండా ఎలక్ట్రిసిటీతోనూ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో అక్కడ ఎలక్ట్రిసిటీ చూసుకున్నా కూడా మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా ముఖ్యంగా బొగ్గు ఆధారంగానే విద్యుత్ అంతా కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మాట్లాడుకుంటుంటే గనక న్యాచురల్ గ్యాస్ అనే పదం వినే ఉంటారు కదా. మరి ప్రతి చోట మనకి కనబడుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది లేకపోతే సిఎన్జీ లేదు, ఇంకా అది లేకపోతే ఎల్పిజీ లేదని చెప్పేసి మనం తెలిసిన విషయమే. మరి ఆర్టిఫిషియల్ గ్యాస్ అయితే ఉంటుందా? సో న్యాచురల్ గ్యాస్ అయితే ఉంటుంది, మరి దానికి క్వైట్ ఆపోజిట్ ఆర్టిఫిషియల్ గ్యాస్ అనమాట. సో ఎప్పుడైనా విన్నారా, అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? సో ఉంది, కానీ ఇదేంటంటే ఆర్టిఫిషియల్ గ్యాస్ అంటే ఏదో తయారు చేసిన గ్యాస్ అంటే అది ఒక రకంగా తయారు చేసిందే, కానీ దానికి కావాల్సిన ఎలిమెంట్ కూడా ఏంటి అంటే బొగ్గె అనమాట. ఈ ఆర్టిఫిషియల్ గ్యాస్ని ఆర్టిఫిషియల్ గ్యాస్ అని చెప్పేసి పిలవరు, కానీ దానికి ఒక పేరు అయితే ఉంది, దాన్నే సింథటిక్ గ్యాస్ అని పిలుస్తారనమాట. దీన్నే షార్ట్ ఫామ్లో చెప్పాలంటే సిన్ గ్యాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ సిన్ గ్యాస్ అంటే SINGAS, సిన్ గ్యాస్ పాపపు గ్యాస్ అని కాదు, కానీ SYN, సింథటిక్లో ఉన్న SYN ఫస్ట్ 3 అక్షరాలు తీసుకుని సిన్ గ్యాస్ అని చిన్నగా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి ఈ సిన్ గ్యాస్ దేని నుంచి తయారు చేస్తారు అంటే బొగ్గు నుంచి అన్నా కదా. సో బొగ్గు నుంచి ఎలా తయారు చేస్తారు అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఇంకా ప్రెషర్ వద్ద ఈ బొగ్గుని ఆక్సిడేషన్ ప్రాసెస్ చేసినప్పుడు సిన్ గ్యాస్ అనేది వస్తుందన్నమాట. అసలు దీని ఫామ్లో ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్తో పాటు ఒక హైడ్రోజన్ కలిస్తే కనుక, అదే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిస్తే కనుక ఈ సిన్ గ్యాస్ అనేది వస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఇప్పుడు పెట్రోలియం కానీ ఇంకా డీజిల్ గురించి కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ సిన్ గ్యాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకా అందరికీ అందుబాటులోకి తేవాలి అని భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తూ ఉందన్నమాట. మరి ఇంకా ఈ సిన్ గ్యాస్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి, మరి అన్నీ కూడా అవన్నీ మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హాట్ సమ్మర్లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
3: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
4: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యో రాజే ఆదిత్య. 12:54 దాటి 8 సెకండ్లు కావస్తోంది స్టూడియోస్ లో సమయం. మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటున్నారు కదా అజయ్ ఆదిత్య నుంచి, మీకు తెలుసాలో మరి సినీ గ్యాస్ అని దాని గురించి ఇంకా విశ్లేషించడం జరిగిందనమాట. మరి ఇంతటికీ ఈ సినీ గ్యాస్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే అది కూడా బొగ్గు నుంచి తయారు చేస్తారనమాట. మరి ఈ సినీ గ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నా కదా. మరి ఈ సినీ గ్యాస్ వల్ల కేవలం ఒక్క ఉపయోగం మాత్రమే కాదు, చాలానే ఉన్నాయన్నమాట. ఏంటి అంటే సినీ గ్యాస్ నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట. దీనినే బ్లూ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఈ బ్లూ హైడ్రోజన్కి కనుక నత్రజని నైట్రోజన్ కనుక జోడిస్తే అమోనియా తయారవుతుందన్నమాట. పంటల ఎరువులకి సంబంధించిన ఈ యూరియా కానీ అమోనియా కానీ కావాల్సినంతా కూడా ఇక్కడి నుంచి

లభిస్తుందన్నమాట. అలాగే సిన్ గ్యాస్ నుంచి మిథనాల్ కూడా తయారవుతుంది. ఈ మిథనాల్ ని పెట్రోల్ గా ఉపయోగించవచ్చు. అండ్ అలాగే సిన్ గ్యాస్ నుంచి డైమిథైల్ ఈథర్ అనే ఒక ప్రొడక్ట్ కూడా వస్తుందన్నమాట. దీన్ని ఎల్పిజి, అదే మనం వంట వండడానికి గ్యాస్ అయితే ఉపయోగిస్తున్నాం కదా, సో ఆ గ్యాస్ కి సంబంధించిన ఎల్పిజి అంటే డైమిథైల్ ఈథర్ ని కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇన్ని ఉపయోగాలు ఒక్క కార్బన్ బొగ్గు నుంచే వస్తున్నాయన్నమాట. అదే బొగ్గుని ఆక్సిడేషన్ చేస్తే వచ్చే గ్యాస్ సిన్ గ్యాస్ వల్ల వస్తున్నాయన్నమాట. అందుకనే భారతదేశంలో బొగ్గు నిల్వలు చాలానే ఉన్నాయి. మరి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ అది 5వ స్థానంలో ఉంది కదా. సో ఈ బొగ్గు నుంచి సిన్ గ్యాస్ ని ఏ విధంగా తయారు చేయాలి, ఇంకా తయారు చేసిన ఈ సిన్ గ్యాస్ ని ఏ విధంగా మన దేశ అవసరాలకి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఇంకా దానికి సంబంధించి సన్నాహాలు కూడా చేస్తుందన్నమాట. మరి ఇంకా ఎక్కడైనా చూస్తే కనుక మనకి ఇంపోర్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆ కంట్రీ అనేది చాలా ఇంకా ఫాస్ట్ గా ముందుకి సాగిపోతూ ఉంటుంది, ఆల్రెడీ సాగుతూ ఉంటుంది. మరి ఇంకా మరి ఆ విధంగా ఇంపోర్ట్స్ ని తగ్గించుకోవడం కోసం మన దగ్గర ఉన్న బొగ్గు గనుల్లో నుంచి ఈ బొగ్గు ద్వారా సిన్ గ్యాస్ ని ఉపయోగించి మన అవసరాలని తీర్చుకుంటూ ఉంటే గనక మనది కూడా సూపర్ ఫాస్ట్ గా ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లోనే కాదు ఎకానమీలో కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. మరి అయితే ఇంకా ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినండి మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తుండండి విధు భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
3: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
4: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
3: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
4: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
3: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
4: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
3: ఉప్పు కలిపిన మజ్జిగ, ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
4: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
3: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
7: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఉమ్మడి రాష్ట మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారని ప్రధాని చెప్పారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయని ప్రధాని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనోత్తులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నగరంలోని మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం రోడ్లోని ఆల్ఫుర్ఖాన్ దర్గాలో రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్దంగా అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎట్టకేల ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన అల్పాహార విందు సమావేశంలో సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదవి చేపట్టనున్నట్లుగా సిద్ధరామయ్య ప్రకటించారు. సిబిఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం పద్దతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగానే తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించడంతో సిబిఎస్ఈ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తెలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకోవాలంటే కనకదుర్గా నగర్ మార్గం బ్రాహ్మణ వీధి ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. జూన్ 12వ తేదీ వరకు ఈ ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 1:05 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరలోకి. భారత స్వాతంత్ర యోధుల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి భారత స్వాతంత్రం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు కేవలం ఒకే ఒక లక్ష్యం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా దేశ సేవ, దేశ స్వాతంత్రం కోసం విడిచిపెట్టేశారు. కొంతమంది కఠిన కారాగార శిక్షలు అనుభవించారన్నమాట. మరి కొంతమంది బ్రిటిష్కి ఎదురు పోరాడి యుద్ధంలో మరణించారు. ఇంకా ఆ యుద్ధంలో దొరికిన వారిని ఎన్నో చిత్రహింసలకు గురి చేసేవారు బ్రిటిష్ పాలకులు. వీరిలో మహిళలు సైతం తమ గురించి, తమ జీవితంలో తమకి ఉన్న లక్ష్యాలు, ప్రతిభల గురించి ఆలోచించకుండా, ఇంకా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా, కేవలం దేశ సేవ, దేశానికి స్వాతంత్రం సాధించాలి అనే లక్ష్యంతోనే తమ జీవితాలను దేశం కోసం అంకితమిచ్చిన వారు ఎంతో మంది. అలా తమ జీవితాన్ని చాలా చిన్న వయస్సులోనే దేశ సేవకు అర్పించి ఇంకా తమ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహిళల్లో ఒకరు ప్రీతిలత వడ్డేదార్. మరి ప్రీతిలత వడ్డేదార్ గురించి, ఆమె జీవిత విశేషాల గురించి ఈరోజు మనం ధీరాలో తెలుసుకుందాం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1 గంట 11 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యర్ ఆర్జే ఆదిత్య. మరి ఈరోజు ధీరాలో ప్రీతిలత వడ్డేదారి గారి గురించి జీవిత విశేషాలు అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా. మరి ప్రీతిలత గారు ఎప్పుడు జన్మించారు అంటే గనక 1911 మే 5వ తేదీన ప్రస్తుత బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో జన్మించారన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ప్రీతిలత గారు విద్యలో ఎంతో అద్భుతమైన ప్రతిభను చూపించేవారన్నమాట. మరి విద్యలో అద్భుతమైన ప్రతిభ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ర్యాంకులే కదా. ఎస్, ఆ కాలంలో కూడా ర్యాంకులు ఉన్నాయి. మరి హై స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ప్రీతిలత గారు మొట్టమొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారనమాట. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ని ఢాకాలో చదవడం జరిగింది. ఆ ఢాకా బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా ఆమె 5వ స్థానంలో నిలిచారనమాట. ఆ తర్వాత కలకత్తాలో తత్వశాస్త్రంలో డిగ్రీలో చేరారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన పాత్ర కూడా ఉండాలని భావించారు. ఒక పక్క చదువు, మరోపక్క దేశ స్వాతంత్ర్యం కోసం ఏం చేయాలి అనే ఆలోచన. ఆ ఆలోచనతో అక్కడ ఆగిపోలేదు. ఇంకా తన నుంచి ఏ విధంగా దేశ సేవ చేయాలని చెప్పేసి దేశ స్వాతంత్ర్యంలోకి అడుగు పెట్టేశారన్నమాట. అప్పట్లో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో సూర్యసేన్ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక పోరాట సమూహాన్ని నడిపేవారన్నమాట. ఆ పోరాట సమూహంలో చేరి స్వాతంత్ర పోరాటాలు చేస్తుండేవారు ప్రీతిలత గారు. మరి ఇంకా స్వాతంత్ర పోరాటం కేవలం నిరసనలు ఇంకా వాటికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే కాదు. మరి పోరాటం అంటే గనక ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఐడెంటిటీని దాచిపెట్టుకోవడం. మరి సెల్ఫ్ ఐడెంటిటీని దాచిపెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఎంతో నైపుణ్యం ఉండాలి. అండ్ అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు వీటిని కూడా అభ్యసిస్తూ ఉండేవారన్నమాట. మరి ఇలాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు అంటే గనక చదువును పక్కన పెట్టేశారా అంటే లేదు. అటు డిగ్రీ చదువుతూ ఈ విధంగా ఇంకా ఖాళీ సమయాల్లో మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు, స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొంటూ ఉండేవారన్నమాట. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు అడుగడుగునా భారతీయులను కించపరచడం, అడిగిన వారిని జైల్లో పెట్టడం, ఇంకా చిత్రహింసలకు గురి చేయడం ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉంటూ మనకి అన్ని ప్రదేశాల్లో యాక్సెస్ అందించేవారు కాదనమాట. అంటే ఇక్కడ భారతీయులకి ప్రవేశం లేదు అనే బోర్డులు ఎక్కువగా పెడుతూ ఉండేవారన్నమాట. ఇటువంటి బోర్డులన్నీ చూసి సూర్యసేన్ గారు ఇటువంటి ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక సమూహాన్ని ఏర్పరిచి బ్రిటిష్ వారిపైన ఎప్పుడూ కూడా పోరాటాలు చేస్తూ ఉండేవారన్నమాట. ఆ విధంగా 1932 ఒక పోరాటానికి రచన చేశారు సూర్యసేన్. ఆ పోరాటంలో ప్రీతిలత వడ్డేదారి గారు కూడా పాల్గొనడం, ఇంకా ఆ పోరాటంలో ఎంతోమంది బ్రిటిష్ పాలకుల్ని అక్కడ కలకత్తాలో ఒక సమావేశంలో చంపడం జరిగిందనమాట. ఇంకా అలాగా ఆ దాడి తర్వాత అప్పటికప్పుడే బ్రిటిష్ పాలకులు ఆ ఉన్న ప్రదేశం అంతటా కూడా చుట్టుముట్టేశారు. ఇంకా తన ప్రాణం అంతా కూడా దేశ సేవకే అని చెప్పి ప్రీతిలత గారు ఎప్పుడో తను ఒక నిర్ణయం అయితే తీసేసుకుంది కదా. అందుకనే బ్రిటిష్ చెరలోకి ఎటువంటి సమయంలోనూ వాళ్ళ చెరలోకి వెళ్ళకూడదని చెప్పేసి అప్పటికప్పుడు ఆత్మాహుతి చేసుకున్నారు ప్రీతిలత గారు. మహిళ అయినా చదువులో విశేషంగా ఎంతో ప్రతిభ కనబరిచిన దేశ

ప్రతిష్ట కోసం బ్రిటిష్ పైన దాడి చేసి తన ప్రాణాన్ని దేశ సేవకే అంకితమిచ్చారు ప్రీతిలత గారు. మరి ప్రీతిలత గారి గురించి కొన్ని జీవిత విషయాలు అయితే తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ధీరాలో ఒక సాంగ్ అయితే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1:30 నిమిషాలకు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్టవ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లు మనం డెవలప్ చేయాలనేది మైండ్ లో ఉంది. 71 లక్షల వర్క్లు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేంద్ర

0: రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ
1: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, గన్నవరం వస్తుంది. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అన్నది ఏర్పాటు చేశాము. 183 మంది ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు. ఎవరు కూడా సింప్టమ్స్ అనేవి ఏమి లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ దానికి సింప్టమ్స్ దానికి ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలు వేసి వస్తాం.
0: ఆకాశవాణి.

0: ఏమి లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా సో వాళ్ళు దానికి సింటమ్స్ దాని ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి వేస్తాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
2: ఆ ఇబ్బందులు తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
1: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాలా డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల పొదలకూరు విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు కార్మికులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: पर जाना बहुत अच्छा लगता है. एक और और भी श्रोताओं के बहुत सारे कमेंट्स हैं श्रोताओ, हम शामिल करने की कोशिश करेंगे एक के बाद एक। आप यहाँ की फोटोग्राफी के बारे में कुछ अगर बताना चाहें तो जरूर बता सकते हैं।
4: ये पर्दा हटा दो जरा मुखड़ा।

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు

2:36 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సందడి సందడిలో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఈ సమ్మర్లో అసలు ముఖ్యంగా తాటి ఆకు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటి అన్న కదా. మరి చూద్దాం ఎవరెవరికి ఏం గుర్తొస్తుందో. సమ్మర్లో తాటి ఆకు అంటే కనుక పడన యోగానందుల కాలనీ నుంచి అప్పలదాస్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ సార్. నెక్స్ట్ ఇంకా వి వెంకటరెడ్డి గారు అడరోడ్ పల్నాడు నుండి మెసేజ్ చేశారు. ఓకే. విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా తాటి ఆకులతో చల్లని వాతావరణం. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మండూరు మధు గారు, ఇంకా లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. స్వాగతం అంటూ. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు. నాకు కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే. దానికి ఒక సాధనం అయితే ఉంటుంది కదా, ఆ సాధనానికి సంబంధించిన పేరు పెట్టచ్చు కదా. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా రాజన్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఓకే. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చిన్నబాబు గారు మెసేజ్ చేస్తున్నారా. చిన్నబాబు కాదు, మాట్లాడేది ఆదిత్య. చిన్నమస్తాన్ రావు గారు దామర్ల పెదమస్తాన్ రావు గారు మెసేజ్ చేశారు మంగళగిరి నుండి. నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కానూ నుండి తాతారావు గారు. నాకు కూడా అదే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. పొలాల్లో పనిచేసే రైతు కూలీలు ఎక్కువగా వీటిని టోపీలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎస్ అవునా. కానీ ఎక్కువగా ఈ తాటాకులతో చేసిన టోపీలు ఇక్కడ ఎక్కువగా చూడలేదు. మరి చూద్దాం ఎక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా దంతేవాడ ఛత్తీస్గఢ్ నుంచి ధర్మారావు గారు మెసేజ్ చేశారు. అవునా. ఓకే. నమస్కారం ఆదిత్య గారు, సందడి సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎస్ మాట్లాడాను ఆల్రెడీ. చిలుకా నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. కర్నూల్ ముజాఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ గారు, తులసి రాఘవేంద్ర, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కొవ్వ కూలీ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. తాటి ముంజులు, తాటి చెట్లు గురించి అడగలేదు, జస్ట్ తాటి లీవ్స్ గురించి అడిగాను అనమాట. తాటి ముంజులు ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటాయి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. కూలింగ్ కాటేజా, భలే పేరు పెట్టారండి. సో చరువు పందిళ్ళుకి నిజంగా కూలింగ్ కాటేజ్ ఇప్పటి నుంచి ట్రెండింగ్ అయిపోవాలన్నమాట ఈ పార్ట్, ఈ మాట. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే మరి నాకు అర్థం కాలేదు, కొంచెం తెలుగులో అయితే పంపించండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. రెండు రోజు కూడా గుర్తుకొస్తూ ఉంటుందా. ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, లలిత గారు ఇంకా మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. కామకూరు ఊరా అండి. ఓకే. తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా జయంతి మెసేజ్ చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఎస్. పాలెంపోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అవును. రాజోల్ నుండి బోరెల్లి సంధ్యా గారు మెసేజ్ చేశారు. ఇంటి ముందు వేస్తారు కదా పందిళ్ళు అంటూ. హాయ్ ఆదిత్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఫైన్ అండి. ఒడిశా నుండి భాస్కర్ రెడ్డి గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా తాటి ఆకులతో చేసే వాచీలు కూడా ఉన్నాయా, నేను ఇప్పుడే వింటున్నా. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. తాటి ముంజులు ఓకే తినేవి, కానీ తాటికి తాటి చెట్టుకి సంబంధించిన లీవ్స్ తాటాకులతో ఏం చేస్తారు ఈ సమ్మర్లో అడుగుతున్నాను అనమాట. వేదాంత

జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు? దామోజ్ వెంకటసారి గారు, వరలక్ష్మి గారు, ఇంకా వాళ్ళ అమ్మగారు కృష్ణమ్మ అంటూ మెసేజ్ చేస్తున్నారు. చిత్యాల గ్రామం, దామోజ్, నల్గొండ జిల్లా, చందంపేట మండలం నుంచి. ఇంకా వీటిని ఒక బాక్స్లా కూడా ఉపయోగిస్తారు అంటూ మెసేజ్ చేశారు. ఎస్, ఇప్పటి వరకు చదివిన మెసేజ్లో మీరే కొంచెం కొత్తగా మెసేజ్ చేశారనమాట. ఎస్, తాటి ఆకులతో బాక్సులు తయారీ. నిజంగా ఈ విధంగా చేస్తే గనక ప్లాస్టిక్ వాడకం అనేది కొంచెం తగ్గుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క హాని మెసేజ్ చేశారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. పందిళ్ళు, గొడుగులు, బుట్టలు, బొమ్మలు ఇలా చాలా రకాలే ఉన్నాయి అంటూ. అవునా, నాకైతే రెండే గుర్తొచ్చాయి. సో అందరి ఆన్సర్స్ చదివేసిన తర్వాత నా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. అదే నా మైండ్లో ఉన్న ఆన్సర్ రివీల్ చేస్తాను. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు, చలువ పందిళ్ళు అంటూ. తిరుపతిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు, గొడుగు అంటూ. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు? సో ఇవన్నమాట మెసేజెస్ అయితే వచ్చాయి. మరి తాటి ఆకుల గురించి ఏం గుర్తొస్తూ ఉంటుంది ఈ సమ్మర్లో అంటే, ముఖ్యంగా మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ చేసినవి ఏంటంటే, కూలింగ్ కాటేజ్ అంట. సో కూలింగ్ కాటేజ్ అంటే నథింగ్ బట్ చలువ పందిళ్ళు. నిజంగా భలే బాగుంది కదా, ఈ మాట మాత్రం నిజంగా ఉపయోగించాలి. సో కూలింగ్ కాటేజ్. ఇంకా వీటితో పాటు విసన్ కర్ర, ఇంకా దామోజ్ వెంకటాచారి గారు చెప్పినట్టు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అని మెసేజ్ చేసినట్టు, తాటి ఆకులతో బుట్టలు కూడా తయారు చేస్తారు అంటూ. ఇంకొంతమంది తాటి ఆకులతో గొడుగులు కూడా తయారు చేస్తారంటూ మెసేజ్ చేశారు. ఎస్, తాటి ఆకులతో గొడుగులు అంటే అది కేవలం కొన్ని పెళ్ళిళ్ళల్లో, ఇంకా ఎక్కడైనా కొన్ని ఫంక్షన్స్లో చాలా ట్రెడిషనల్గా ఉండేందుకు వాడతారు. కానీ అంతగా అందరూ కూడా రోడ్డుపైన నల్ల గొడుగు వాడినట్టుగా తాటి ఆకులతో చేసిన గొడుగులు అయితే వాడరు కదా. సో ఈ తాటాకులతో చేసిన గొడుగులు ఎక్కువగా టోపీలాగా వాడేది కేరళలో ఎక్కువగా, ఎక్కడైతే హౌస్ బోట్స్ తిప్పుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడ కూడా అంతగా కనిపించవు. సో విసన కర్ర, ఇంకా చలువ పందిళ్ళు, ముఖ్యంగా పెళ్ళి అనే ఫంక్షన్ వస్తే గనక ఇంటి ముందు వేస్తారు కదా. సో ఈ చలువ పందిరి వేస్తే నిజంగా ఇంట్లో ఫంక్షన్ ఉందా అని చెప్పి అందరికీ కూడా ఒక ఇండికేషన్ వస్తుందనమాట. సో ఇది ఇంకా చలువ పందిరి కేవలం ఈ సమ్మర్లో మాత్రమే కాదు, ఆ పెళ్ళి ఫంక్షన్, ఇంకా ఎప్పుడు ఏదైనా చిన్న పందిరి వేయాలన్నా, సీతారాముల కళ్యాణం చేయాలి అన్నా, ఇంకా వినాయకుడు పందిరి వేయాలన్నా అలా వేస్తూ ఉంటారనమాట, ముఖ్యంగా విసన కర్ర. సో ఇది ఇదైతే అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఏసీ ప్రతి చోట ఉంది కాబట్టి. కానీ మరి అంతగా ఏసీ వాడటం కూడా ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు కాబట్టి, అలా విసన కర్ర కూడా అలా ఊపితే ఏదో కొంత గాలి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా సందడి సందడిలో మన రెండవ ప్రశ్న ఏమిటి అంటే గనక, కొంచెం లాజిక్ అయితే ఉపయోగించాలన్నమాట. మరి ఆన్సర్లో సెకండ్ వర్డ్ అయితే నేను చెప్పేస్తాను, ఇంతకీ క్వశ్చన్ ఏంటో చెప్పు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్, చెప్తున్నాను. ఏంటంటే, ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నమాట. ఆ వ్యక్తి పేరు పక్కన హిమాలయాస్లో చాలా ఎత్తుగా పెరిగే వృక్షాలు, అవి కూడా నేనే చెప్తా, ఏంటంటే పైన్స్ వృక్షాలు బాగా పెరుగుతాయన్నమాట. సో ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నా కదా, ఆ వ్యక్తి పేరు పక్కన పైన్స్ అనే పదం జోడిస్తే గనక ఒక దేశం పేరైతే వస్తుంది. ఇంతకీ ఏమిటా దేశం పేరు తెలిస్తే గనక నాకు మెసేజ్ చేసేయండి 8662488114. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే, ఒక వ్యక్తి పేరు పి అనే అక్షరంతో మొదలవుతుందన్నమాట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో పి, పి ఫర్ ప్యారెట్. ప్యారెట్ అయితే మాత్రం కాదు ఆన్సర్, జస్ట్ ఊరికే చెప్పారనమాట. పీతో మొదలవుతుంది. సో ఈ పీతో మొదలయ్యే పేరు పక్కన పైన్స్ అనే పదాన్ని జోడిస్తే ఒక దేశం పేరు వస్తుంది. మరి ఇంతకీ ఏమిటా దేశం పేరు తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662488814.

2:51 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సండే సండేలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, స్వర్ణలత, సుజాత గారు పడిన పాటకు వెన్నెల కంటి గారు లిరిక్స్ అందించారు. మిస్టర్ రోమియో మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు.

0: మరి అడిగిన క్వశ్చన్ ఏమిటంటే కనుక సందడి సందడిలో ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుంది, దానికి పైన్స్ అనే పదం జోడిస్తే కనుక ఒక దేశం పేరైతే వస్తుంది. ఇంతకీ ఆన్సర్ ఏమిటి చూద్దాం. ఎవరెవరు మెసేజెస్ పంపించారు, కొదుమూరు నుంచి వీరేష్ గారు, ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రివీల్ చేసేసాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. విజయవాడ నుండి విశ్వజ్ఞ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, మా ఊర్లో తాటి చెట్లు చాలా ఉన్నాయి అంటూ. అవునా, నిజంగా ఎటువంటి పెస్టిసైడ్స్ ఇంకా తర్వాత ఎరువులు అవసరం లేకుండానే ఎంతో ఏపుగా పెరిగి ముఖ్యంగా సమ్మర్లో కావాల్సిన మనకి ముంజల్ని అందిస్తూ ఉంటుంది కదా. ఎస్, నిజంగా గుర్తు చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కడైనా కనబడుతూ ఉంటే కొంచెం కొట్టేస్తూ ఉంటారు, ఆ విధంగా కొట్టేయకుండా వాటిని అలా పెంచుతూ ఉంటే సరిపోతుంది. మనం పెంచాల్సిన అవసరం లేదు, వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి, వాటిని పెరగనిస్తే చాలన్నమాట. వివి రెడ్డి గారు అడ్డరోడ్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుందరి గారు పెనమల నుండి, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ పెరు. దేశం పేరు పెరునే, కానీ పి అనే ఒక వ్యక్తి పేరు పక్కన పైన్స్ జోడిస్తే ఆన్సర్ వస్తుందన్నా, కానీ పిఈఆర్యు పెరు పేరు కదా. సో సౌత్ అమెరికాలో ఉన్న ఈ కంట్రీ అయితే ఆన్సర్ కాదు. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. తిరువిధర వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి గారు మెసేజ్ చేస్తున్నారు, వెంకటగిరి నుండి, రాంగ్ ఆన్సర్ అండి. ఒక వ్యక్తి పేరు కావాలి పీతో. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోవెలకుంట్ల నుండి మధు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలియ గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, అవును కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక వెన్నెలవల్లి ఇంకా మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ ఇప్పుడు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే జయంతి గారు ఆల్వాల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. జయంతి ఆల్వాల్, ఓకే, మీ పేరా? ఇంకా ఆల్వాల్ అనేది రాజస్థాన్లో ఉంది కదా, సో

అందం పేరా తెలియదు. సో జయంతి గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమిలిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి గణేష్ వేదపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ గన్నవరం మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా షబానా మెసేజ్ చేస్తున్నారు పెదగూడెం వనపర్తి జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు, ఆన్సర్లో సగం వరకే వచ్చింది, దాని పక్కన పైన్స్ అనే పదం జోడించాలి, అప్పుడే పూర్తి పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ. మరి ఆన్సర్ పెట్టారా? ఎస్ ఆన్సర్ ఆన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. కర్నూలు నుండి రాజశేఖర్ గారు, నాగశంకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జగ్గైపేట నుండి నాగా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక హాని మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా బందరుపల్లి నుండి అంకయ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకెవరు మెసేజెస్ చేశారో చూద్దాము. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ప్యారిసా మెసేజ్ చేసింది. ప్యారిస్ అయితే రాంగ్ ఆన్సర్, అయినా అది సిటీ పేరు. ఐ వాంట్ నేమ్ ఆఫ్ ఎ కంట్రీ. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేశారు. అయ్యో కాదు, పీతో మొదలయ్యే దేశాలు చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి సుధాకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివి వినిపిస్తాను. ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నమాట. ఆ వ్యక్తి పేరు మాత్రమే ఆన్సర్ అయితే కాదు. ఆ వ్యక్తి పేరు పక్కన హిమాలయాల్లో బాగా పెరిగే చెట్లు పైన్స్ జోడిస్తే గనక ఒక దేశం పేరు అయితే వస్తుంది. ఇంతకీ ఏమిటా దేశం పేరు, ఆన్సర్ ఏంటి చూద్దాం. జయం బాషా గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు. ఆల్వాల్ హైదరాబాద్లో ఉంటుంది, రాజస్థాన్లో కాదు. ఓకే, అది ఆల్వారా? ఓకే. నెక్స్ట్ ఇంకా జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. ఫిలిప్పైన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ నేను కొంచెం రివీల్ చేస్తానన్నమాట. ఏంటంటే పీతో ఒక పేరు అన్నా కదా, సో ఫిలిప్ అనేది ఒక పేరే, దాని పక్కన పైన్స్ అనే పదం జోడిస్తే కనుక దేశం పేరు వస్తుంది కదా. ఫిలిప్పైన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇంకా సందడే సందడిలో మూడవ క్వశ్చన్ ఏమిటంటే గనక బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది కదా, మరి అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే దాని పేరు ఏమవుతుంది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బ్రెడ్ పైన క్రీమ్ పోసి అది ఒక కేక్ అవుతుంది, అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా రకరకాల స్టఫ్ పెడితే ఏమవుతుంది, పేరు కావాలి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారకరామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారకరామారావు 1923 మే 28 తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది

పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాల డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకే తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
6: వస్తున్నా. అమ్మా ఇషూ.
5: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
6: అమ్మా ఇంకా పడుకోలేదా?
7: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
6: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
5: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
8: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. సమయం 3:05 దాటి 6 నిమిషాలు కావస్తుందన్నమాట. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, సో బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, మరి అలానే 2 బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా

ఒక స్టఫ్ పెడితే గనక ఏమవుతుంది తెలిసే గనక 8662 4111 4 8662 4111 4 ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది 1 4కి మెసేజ్ చేసేయచ్చు.

0: 3 గంటల 12 నిమిషాలు దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుడ్ ఆర్జే ఆదిత్య. భువన్ చంద్ర లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ ఉన్నికృష్ణన్ హరిణి పడిన సాంగ్ అయితే విన్నారు రక్షకుడు మూవీ నుంచి. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏమిటంటే కనుక సందడి సందడిలో బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, మరి అలానే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే ఏమవుతుంది వంటకం? సో చూద్దాం మెసేజెస్ అయితే ఎవరు పంపించారో. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, మరి స్టఫ్ పెట్టేశారా? పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక. వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. కర్నూలు నుండి జిఎన్ శంకర్ గారు మెసేజ్ చేశారు. రాజోల నుండి జయన్న గారు పిజ్జా ఓకే యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెనన నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదార నుండి. మండూరు మధు గారు, లక్ష్మీదేవి గారు సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్, శాండ్విచ్ నాకు అసలు ఆన్సరే అలా బర్గర్ అనుకుంటున్నాను. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు మెసేజ్ చేస్తున్నారు. పఫ్, అది కొంచెం చెప్పాలంటే మైక్రోవేవ్ ఓవెన్లోనే తయారైపోతుంది, మళ్ళీ దాన్ని స్పెషల్గా ఏమీ తయారు చేయక్కర్లేదు కదా, కానీ 2 బన్స్ మధ్యన అని చెప్పి అన్నాను. ఓకే యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఇంకా సుందరి రామకృష్ణ గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎన్జిఓస్ కడప కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేస్తున్నారు. రెడ్డన్న గారు ఓకే. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జగ్గేపేట నుండి నాగా గారు మెసేజ్ చేశారు. తర్వాత వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు. మధు గారు కోవెలకొండ నుండి మెసేజ్ చేశారు. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. హాయ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు. కనకారావు గారు పెడన నుండి, ఎస్, హాయ్ అండి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు. అబ్బా నాకు నిజంగా ఆన్సర్ గుర్తు రాలేదు, కానీ మీరు రకరకాల ఆన్సర్స్ మెడుతూ ఉంటే యాక్సెప్టెడే కదా అని చెప్పి అనిపిస్తుంది. వడాపావు నిజంగా కదా, ఎక్కడెక్కడికో ఆలోచిస్తున్నాం. నిజంగా మన మరాఠీ వంటకం ఇంకా కలబురిగి నార్థన్ కర్ణాటక వంటకమైన వడాపావు కచోరీ గురించి ఎలా మర్చిపోవాలి. ఎస్, మరి ఈ మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ షోలాపూర్ మహారాష్ట్ర నుంచి చేస్తున్నారు. అది సంగతి. ఎంతైనా ఎక్కడో కాదు, మన దగ్గరే చుట్టూరా ఉంటాయి సొల్యూషన్స్ అని ఇందాక చెప్పినట్టు ఎక్కడెక్కడికో ఆలోచించక్కర్లేదు, రకరకాల వంటకాలు కూడా మన దేశంలోనే కనబడుతూ ఉంటాయన్నమాట. ఎస్. నెక్స్ట్ ఇంకా చినకాకాని నుండి సుమా గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మిగనూరు నుండి వెంకట్ గారు మెసేజ్ చేశారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గణవరం మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే తెలుసుకునే ముందు ఇప్పుడు సందరే సందరిలో ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత శివపురం మూవీ నుంచి సాంగ్ అయితే వినేయండి. మరి
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

3 గంటల 20 నిమిషాలు దాటి 25 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. వనమాలి లిరిక్స్ అందించగా ఎంజి రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హరిణి పడిన పాట అయితే విన్నారు. శివపురం మూవీ నుంచి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గనక బ్రెడ్ పైన క్రీమ్ పోస్తే కేక్ అవుతుంది, అలాగే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా కొంచెం స్టఫ్ పెడితే ఏమవుతుంది చూద్దాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్న కదా. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. వివి రెడ్డి గారు అడ్డ రోడ్ నుండి మెసేజ్ చేస్తున్నారు. పేరు ఏదైనా కానీ ఆ రెండింటినీ ఎక్కువగా తింటున్నారు. ఎస్ అఫ్ కోర్స్, కొంచెం దాన్ని తగ్గించేందుకే మన ధీరాలో ఇందాక టాపిక్ అయితే డిస్కస్ చేశారనమాట. వేదాంత

నానికి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే శాండ్విచ్ అంటారు. ఓకే. కుస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శిరీష గారు గూడూరు నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఎస్. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి హనీ మెసేజ్ చేస్తున్నారు. అవును కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. కానీ కొంచెం తగ్గించుకోవడం చాలా అవసరం అన్నమాట. ఎంతైనా సరే ఇది మన వంటకం అయితే కాదు కదా, అంటే ఎప్పుడో అప్పుడు ఓకే, కానీ ప్రతిరోజు కూడా దీన్ని తీసుకోవడం అనేది కొంచెం అంతగా మంచిది కాదేమో. ఎస్. థామస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు. చిత్రియాల గ్రామం నుంచి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు బర్గర్ అంటూ. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఊయూరు నుండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. రెండు బన్ల మధ్య స్టఫ్ పెడితే బన్ అవుతుంది, ఇంకేం కాదు. మరి ఇంతమంది మెసేజెస్ చేశారు కదా, బన్ కాకుండా వేరే పేరు. షోలాపూర్ మహారాష్ట్ర నుండి మెసేజ్ చేస్తున్నారు రాజేష్ గారు, అంబికా గారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే కలమందలపాడు నుండి చంద్రవర్ధన్ గారు మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా రాజోల్ మండలం నుండి వివస్ కాలనీ నుండి మాదుగూడెం రాజేష్ గారు, చరణ్ సాహిత్య మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, అఫ్ కోర్స్ సినిమా కబుర్లో చెప్తాను. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు విడయంపేట నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చిట్యాల రామకృష్ణ గారు కరీమాబాద్ వరంగల్ నుండి. క్వశ్చన్ రిపీట్ చేయండి ఆదిత్య గారు అంటూ. ఆల్రెడీ చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. ఎస్, మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, అలానే రెండు బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే ఏమవుతుంది? ఏం కాదు, కానీ దానికి ఒక పేరు ఉంది కదా, ఆ పేరు అడుగుతున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎమ్మిగనూరు వెంకట్ కుమార్ గారు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళే మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, మదనపల్లి టౌన్ నుండి. ఓకే. షబానా గారు పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, వడాపావ్ అంటూ. ఎస్. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి శోభ గారు మెసేజ్ చేశారు, వడాపావ్ అంటూ. గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయిపోయిందా? ఓకే. ఎప్పుడైనా సరే, ఏది ఈవినింగ్ లేదు, మార్నింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు. సమ్మర్ అంటే సూర్యుడు. అది మార్నింగ్ 6 అయినా, సాయంత్రం 6 అయినా, మధ్యాహ్నం 3 అయినా, టెంపరేచర్ టెంపరేచరే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, హయతి హంసిత హస్మిత కార్తికేయ మెసేజ్ చేశారు. ఎక్స్. నెక్స్ట్ ఇంకా కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక వెనలవల్లి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ చేశారు, శాండ్విచ్చా లేదా వడాపావా, ఏది కరెక్టో చెప్పండి. వచ్చేస్తున్నాం. ఆన్సర్స్ అయితే అయిపోయినాయి అన్నమాట మన శ్రోతలు పంపించినవి. ఇంతకీ లాస్ట్ క్వశ్చన్ ఎందుకు నన్ను ఇలా అడిగారు, శాండ్విచ్ లేదా వడాపావ్? అదే, వడాపావ్ అయితే నిజంగా ముఖ్యంగా మనకి కనిపించేది ఎక్కడంటే మహారాష్ట్ర, ఇంకా నార్థన్ కర్ణాటక, కలబుర్గి, ధార్వాడ ఇటువంటి ప్లేసెస్లో వడాపావ్ అని చెప్తారు. నిజంగా ఏంటంటే అది బన్ని కోసి మధ్యలో స్టఫ్ అనేది పెడతారనమాట. అది కూడా చెప్పాలంటే ఒక బన్ని రెండు హాఫ్లుగా చేస్తారు కదా, సో రెండు ఫుల్ బన్స్ మధ్యన స్టఫ్ పెడితే అది శాండ్విచ్, ఒక బన్నే హాఫ్ చేసి అందులో స్టఫ్ పెడితే వడాపావ్. ఓకే, క్లారిటీ అయితే ఇచ్చేసానమాట. నేను క్వశ్చన్స్ అడగడమే కాదు, నన్ను కూడా క్వశ్చన్ అడిగారు, కానీ ఇన్స్టంటేనియస్గా ఆన్సర్ చెప్పినందుకు నన్ను నేను శభాష్ చెప్పుకోవాలి కదా. సో ఇంకా క్వశ్చన్ ఏంటి సందడిలో ఇప్పుడు అంటే, చూడటానికి కర్రలాగానే ఉంటుంది, కానీ ఆ కర్ర లోపల ఈ కాలంలో రకరకాల వంటలు వండేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కర్ర? కర్ర లోపల వంటకాల కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. 8662488114. నిజంగా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? వినడమే కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఎందుకంటే దానికి ఒక క్యాంప్ ఫైర్ కావాలి, చుట్టూరా కట్టెలు కావాలి, అసలు ఇవన్నీ కాదు, ఆ కర్ర కావాలి కదా. ఆ కర్ర లోపల వండడానికి అదే ఏదో ఒకటి వండుకోవచ్చులే, కానీ ముందు కర్ర కావాలి కదా. ఓకే, మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటాను ఇంతకీ క్వశ్చన్ అడిగావా అని. ఎస్, క్వశ్చన్ అయితే అడిగేశాను, దానిలో కొన్ని మాటలు చెప్పేసరికి క్వశ్చన్ కూడా మాటలు కలిసిపోయింది. ఏంటంటే చూడటానికి కర్రలాగానే ఉంటుంది, కానీ ఆ కర్ర లోపల రకరకాల వంటలు వండుకోవచ్చు. ఇంతకీ ఏమిటా కర్ర?

3:31 దాటి 48 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీ 5 విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఏఎం రత్నం శివగణేష్ గారి లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం గారు పాడిన పాట పారవశం మూవీ నుంచి. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏమిటంటే గనక, సందడే సందడిలో చూడడానికి కర్రలాగానే ఉంటుంది, కానీ ఆ కర్ర లోపల రకరకాల వంటలు కూడా వండేయచ్చు. ఇంతకీ ఏమిటా కర్ర వండే వంటలు అయితే అడగట్లేదులే, కానీ అందులో ఆ కర్ర ఏమిటో చెప్తే చాలు.

0: పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, అరకుకి వెళ్ళినప్పుడు తిన్నాను. సో అది చాలా ఫేమస్ అనుకుంటా. అరకు అంటేనే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఇదే అనమాట. ఆదిత్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. చిరంజీవి గారు తిరుపతి నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆల్రెడీ అయిపోయింది కదా. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు ఉమ్మడి నుండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఓకే. కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెనలవల్లి, మదన కుమార్, తులసి, రాఘవేంద్ర, అనురాధ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ శిరీష గారు గూడూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేస్తున్నారు. సెకండ్ ఆన్సర్ కరెక్టే, చెరుకుగడ. ఎందుకు చెరుకుగడలో ఆన్సర్? ఏమి చెరుకుని చెరుకుగడ నుంచి చేస్తారు కానీ చెరుకుగడలో చేయరు కదా. సో ఇంకా కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి ఆన్సర్ పెట్టారు, మరి డిలీట్ చేసేసారు ఏంటి. జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు రాజుల నుండి. ఓకే, ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్, కానీ కొంచెం లాజిక్గా బాగుంది. జీలకర్ర, కానీ జీలకర్రలో అయితే ఏం పెట్టి వండరు కదా. సో నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి నాగశంకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ హయతి, హస్మిత, కార్తికేయ, రోజా మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? పటమట నుంచా? ఓకే. నెక్స్ట్ ఇంకా వరంగల్ కరీమాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు తేజస్విని మహేష్ సహజా గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగన్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి వివస్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ గారు చరణ్ సాహిత్య మెసేజ్ చేశారు. జీలకర్ర, జీలకర్రలో జీలకర్రతో వంటలు చేస్తాం కానీ జీలకర్ర లోపల వంటలు చేయలేం కదా. సో అడిగింది ఏంటంటే కర్ర లోపల స్టఫ్ పెట్టి వంటలు చేస్తారు కదా, ఇంతకీ ఏమిటా కర్ర? ఇది అడిగిన ప్రశ్న. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారంటే కనుక దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అవునండి, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నాగా గారు జగ్గైపేట నుండి మెసేజ్ చేశారు. అవును. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీనిష్క హాని మెసేజ్ చేశారు. కానో నుండి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. దామోద్ వెంకటచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు, కరెక్ట్ ఆన్సర్. సుధా గారు కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి మరి మిన్ని మెసేజెస్ చదివే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మెసేజెస్ చదివి వినిపించేస్తా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

శివగణేష్ లిరిక్స్ అందించగా హ్యారీ చిరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ ఇంకా ప్రసన్న మహతి పడిన సాంగ్ అయితే విన్నారు భీమా మూవీ నుంచి. 3:42 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సో చూడటానికి కర్ర లాగానే ఉంటుంది కానీ అందులో వంటలు కూడా వండేస్తూ ఉంటారు. ఇంతకీ ఏమిటా కర్ర? మెసేజెస్ అయితే ఇంకొన్ని ఉన్నాయన్న కదా, ఎవరు పంపించారో చూద్దాం. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. కడప జిల్లా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్టణం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, నిజంగా కర్రలో వంట వండుతారు, కేవలం అది మీరు పెట్టిన ఆన్సర్కి కేవలం వంటే కాదు కదా, రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది కదా. సో నెక్స్ట్ ఇంకా మధు గారు కోవెలకుంట నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మణి గారు హైదరాబాద్ నుండి ఆన్సర్, అవును ఫేమస్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు రాజేశ్వరి గారు, సాత్విక్ గారు. నెక్స్ట్ ఇంకా అమూల్య గూడూరు నుండి మెసేజ్ చేస్తున్నారు తేజశ్రీ గారు, సుకుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ రాజమోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ షబానా షాను సనా మెసేజ్ చేశారు పెద్దగూడెం వనపర్తి జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గౌస్ బాషా గారు, షబియా గారు కర్లపూడి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ భీమేశ్వరరావు గారు పెడన నుండి. కరెక్ట్ ఆన్సర్ చంద్రవర్ధన్ గారు కలమందలపాడు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ గద్వాల్ జిల్లా రాజోల్ మండలం నుండి సోమశేఖర్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ జి రెడ్డన్న గారు ఎన్జిబోస్ కాలనీ కడపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ రామానగర్ నుండి సాయికుమారి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పాపారావు గారు టి నర్సాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్ చిల్క నారాయణ గారు, యమున గారు జాన్కంపేట నిజామాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చిట్యాల రామకృష్ణ గారు, శ్రీదేవి గారు, తేజస్విని మహేష్ గారు, సహజా గారు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. కర్ర పెండలం, దాంట్లో కర్ర ఉంది కానీ కర్రపెండలంతో వంటలు వండుతారు కానీ కర్రపెండలం లోపలైతే వంటలు వండరు కదా. సో నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా నుండి తేజోమయి మెసేజ్ చేస్తున్నారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పోలెంపల్లి శ్రీనివాసరావు గారు, చరణ్ సాయి భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ హాయ్ హలో అంటూ గాయత్రి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ మొండరాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ గారు, సుభద్ర గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హారిక గారు వికృతమల నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకా పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు దాల్చిన చెక్క, దాంట్లో వంటలు వండరు కదా ఆ చెక్క, అది ఒక రకంగా బెరడు, అది చెక్క ఎందుకు అవుతుంది. యాకూబ్ పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేస్తున్నారు కొత్తగూడెం నుంచి. ఎస్. నెక్స్ట్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. జీలకర్ర కాదండి, మృదులా గారు విశాఖపట్నం నుండి. ఎస్. మరి విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారంటే ఎస్ కరెక్ట్ ఆన్సరే మెసేజ్ చేయాలి కదా. సో బ్యాంబు వెదురు కర్ర చెప్పాలంటే వెదురు బొంగు అని చెప్పేసి పిలుస్తుంటారు, ఎందుకంటే లోపలంతా కూడా హాలో రీజియన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా మన సనరిలో క్వశ్చన్ వచ్చేసి వేసవి కాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అదే వర్షాలంటే ఏదో ఎప్పుడు ఎండే ఉండదు కాస్త

వర్షం అనేది నేనున్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి వర్షాలు పడినప్పుడు అక్కడక్కడ పూల కుండీల్లో ఇంకా కొంచెం పెరట్లో ఒక ఆకుకూర అయితే వస్తుందన్నమాట. ఆ ఆకుకూర యొక్క కాడ కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇంతకీ ఏమిటా ఆకుకూర, ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా తిన్నారా? మరి అయితే గనక మెసేజ్ చేసేయండి 8662488144కి. ఇంతకీ క్వశ్చన్ ఏంటో చెప్పు మళ్ళీ ఒకసారి అంటారేమో. వేసవి కాలంలో పడిన చిన్న చిన్న వర్షాలకు చేలల్లో, పూల కుండీల్లో, పొలాల గట్లపైన ఒక ఆకుకూర ఎస్పెషల్గా వస్తుందన్నమాట ఈ సమ్మర్లో. ఇంతకీ ఏమిటా ఆకుకూర, పేరు తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు.

3 గంటల 53 నిమిషాలు దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఆ మనోహరుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, వేసవి కాలంలో పడిన చిన్న చిన్న వర్షాలకు చేలల్లో ఇంకా పంట పొలాల గట్ల పైన పూల కుండీల్లో చిన్న చిన్న ఆకుకూరలు వస్తాయన్నమాట. ఆకుకూరలు ఇన్ ద సెన్స్ రకరకాల ఆకుకూరలు అయితే కాదు, ఎస్పెషల్గా సమ్మర్లో వర్షం పడినప్పుడు వస్తుందన్నమాట. ఇంతకీ ఏమిటా ఆకుకూర, మరి ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇంకా చూసారా, తర్వాత ఇంకేముంటుంది తిన్నారా? సో మరి ఇంకా చూద్దాం ఎవరు చూసారు ఎవరు తిన్నారు, లాస్ట్లో నేను రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఎస్ చూద్దాం. కేదర్ వీరేష్ గారు రాజులను మెసేజ్ చేశారు కాదు, పంపించిన ఆకుకూరలు అన్నీ కూడా సంవత్సరం పొడవునా వస్తూ ఉంటాయి, కానీ నేను అడిగిన ఆకుకూర మాత్రం ఎస్పెషల్లీ సమ్మర్లో మాత్రమే వస్తుంది. చెప్పాలంటే ఇది మార్కెట్ కూడా దొరకదన్నమాట, అందుకనే ఎక్కడైతే చాలా పెరడు ఉంటుందో, చెప్పాలంటే ఇంకా పొలం గట్లు చాలా విశాలంగా ఉంటాయో, నీరు కొంచెం అలా తగులుతూ ఉంటుందో వాటికి, ఆ ప్రదేశాల్లోనే వస్తూ ఉంటుందన్నమాట. పెడన నుంచి కనకారావు గారు కాదండి, పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలదాస్ గారు కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. నిజంగా ఎవరు మెసేజ్ చేస్తారని చెప్పి చూస్తున్నాను, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలవల్లి మదన్ కుమార్ గారు, ఇంకా తులసి రాఘవేంద్ర, అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవనసేన గారు తిరుపతి నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మా దగ్గర అయితే బొడ్డు పాయల ఆకు లేకపోతే పాయల ఆకుకూర అని చెప్పి అంటాము అంటూ వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు. మరి బొడ్డు పాయల ఆకుకూర అయితే నాకైతే తెలీదు, కానీ ఎస్పెషల్లీ సమ్మర్ అంటున్నారు కదా, ఓకే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిట్యాల రామకృష్ణ శ్రీదేవి గారు, తేజస్విని మహేష్ సహజ, వరంగల్ కరీమాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, లేదు సంవత్సరం పొడవునా దొరుకుతూనే ఉంటుంది కదా, అది కాదు. నెక్స్ట్ ఇంకా సిరికూర, అవునా తెలియదే మరి నాకు, సిబెళగల్ మండలం పోలకల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, జిల్లా కూడా మెసేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఎర్రతోట కూర అంటూ మెసేజ్ చేస్తున్నారు శిరీష గారు గూడూరు నుండి. ఎర్రతోటకూర కూడా సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది కదా, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎరుపు వరకు కరెక్టే అనమాట. ఆ తోటకూర అదే ఆ ఆకుకూర కొంచెం రెడ్ కలర్లో ఉంటుందన్నా కదా. ఓకే అనంతపూర్ నుంచి వసంత గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సుందరి గారు, రామకృష్ణ గారు పెనమల నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అక్రపాక నుండి రమ్మ గారు మెసేజ్ చేశారు, ఎస్ పొన్నగంటి ఆకు ఎస్పెషల్లీ జూన్ జూలై బాగా వర్షాలు పడినప్పుడు వస్తుంది, కానీ సమ్మర్లో వస్తుంది, అది ఏమిటి అన్నాను. సిరి కూర అంటాము అంటూ మెసేజ్ చేస్తున్నారు కాకాని నుంచి సుమా గారు. అవునా ఇప్పుడు చదివాను, సుమా గారు మెసేజ్ చేశారు, మరి సిరి కూర నాకైతే తెలీదు. సరే చూద్దాం సమ్మర్లో సిరి కూర వస్తుందంట. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, తోటకూర సంవత్సరం అంతా కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇంకా గోర్లకా

దొడ్డి గ్రామం నుంచి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు మెసేజ్ చేశారు. కాదు, రాంగ్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, పొన్నగంటి కూర. ఎస్, హాఫ్ కరెక్ట్ ఆన్సరే, ఎందుకంటే ఇది కూడా సమ్మర్లోనే వస్తుంది ఎస్పెషల్లీ. కానీ ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది కదా, నేను చెప్పబోయే ఆకుకూర మార్కెట్లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఎవరికైతే పెరడు ఉంటుందో, మొక్కలు ఇష్టమో, ఇంకా పంట చేలులో అక్కడ అక్కడ నీళ్ళు ఎక్కడ తగులుతూ ఉంటాయో అక్కడ వస్తుందన్నమాట. సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేశారు, గోంగూర సంవత్సరం పొడవునా వస్తుంది. కర్నూలు నుండి నాగశంకర్ గారు మెసేజ్ చేస్తున్నారు, అది ఆకుకూర. ఓకే, అది మసాలా కూర అవుతుందన్నమాట, పుదీనా. కోవలకుంట్ల నుంచి మధు గారు మెసేజ్ చేశారు, అటిక మాదాకు. నాకైతే తెలియదండి, సరే చూద్దాం. హైదరాబాద్ నుంచి కోటేశ్వరి గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి తెల్ల గలిజేరు సెకండ్ అయితే కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ అయితే నాకు తెలియదు మరి. నెక్స్ట్ ఇంకా పాలెం పోలియా గారు ఆడగడ్డ నంద్యాల జిల్లా నుండి, గోంగూర కాదండి. జాప భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల్లా నుండి మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున గారు లక్ష్మి గారు వడియంపేట అనంతపురం నుంచి, కాదు కాదు. లతా గారు ఒయ్యూరు నుంచి మెసేజ్ చేశారు, ఫస్ట్ ఆన్సర్ ఓకే కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా పాపారావు గారు టీ నర్సాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కహాని మెసేజ్ చేశారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు సుమలత గారు మెసేజ్ చేశారు, సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఎస్, నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకు పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కానీ కొంచెం స్పెల్లింగ్ అయితే మారింది. సిరిగిరి హరి నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేశారు, ఓకే. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ తేజోమయీ సర్కార్ నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు, కేదర్ వీరేష్ గారు రాజుల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనసూయ గారు చిలుక నారాయణ యమున జనకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప జిల్లా నుండి. అటవీ మామిడాకు, అది ఆకుకూర పేరా, ఓకే. లలిత గారు మురళి గారు భాను గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, తిరుపతి జిల్లా నుండి. అటిక మామిడాకు, ఓకే నాకైతే తెలియదు మరి. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు పద్మావతి గారు మెసేజ్ చేస్తున్నారు, కొయ్యతోటకూర కాదు, సంవత్సరం పొడవునా దొరుకుతూనే ఉంటుంది. పాటమాట నుంచి మోహన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రాములమ్మ గారు ఆలంపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, ఇంకా కిరణ్ గారు విజయవాడ నుండి. మునగంటి ఆకు, మునగంటి ఆకు నేను కొత్తగా వింటున్నాను మరి, మునగాక లేకపోతే మునగంటి ఆక చూద్దాం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఆదిత్య గారు ఆన్సర్ అంటూ. ఎస్, పంపించిన ఫస్ట్ ఆన్సర్ అయితే కరెక్టే కానీ సెకండ్ పంపించిన ఆకు కూడా సంవత్సరం అంతా కూడా దొరుకుతూనే ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో దొరికేది అడుగుతున్నాను. అయితే ఇంకొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, 4 గంటలు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావి తరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి రాష్టానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతను విజయవాడలో ఆవిష్కరించడం గొప్ప పరిణామమని, స్పేస్ టెక్నాలజీ ద్వారా రాష్టం, దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీబీఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్దతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యా

శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు ప్రజల జీవితాలకు ఇబ్బంది కలిగించే పక్షంలో నైపుణ్యంతో కూడిన గేమ్స్ సహా వివిధ రకాల ఆన్లైన్ గేమ్స్పై రాష్ట్రాలు నిషేధం విధించొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అటువంటి సందర్భాల్లో ఆయా గేమ్స్ను నియంత్రించడంలో రాష్ట్రాలు నిస్సహాయంగా ఉండకూడదని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో నీటిపారుదల అభివృద్ది, నదుల అనుసంధానంపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. త్యాగానికి ప్రతీగ్గా నిలిచే బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా ముస్లింలు ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా రేపు పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: Vivek Bharati FM 101.3.
1: నాలుగు గంటల నాలుగు నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేయలేదు కదా, ఇంకొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు మెసేజ్ చేశారో ఫాస్ట్గా చదివి వినిపించేస్తాను. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసు విజయలక్ష్మి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు కర్నూలు జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు రాజశేఖర్ గారు, వంశీకృష్ణ గారు. నెక్స్ట్ ఇంకా వివి రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, పాయల ఆకు ఎస్ మీరు పంపించింది, నా దగ్గర ఉన్న ఆన్సర్ 2-1 ఎస్, యాక్సెప్ట్ చేస్తున్నాను మీ ఆన్సర్ని. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. జాపా భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, గుంట గలగర, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హరి గారు మెసేజ్ చేస్తున్నారు నంద్యాల జిల్లా నుండి. నెక్స్ట్ ఇంకా హారిక గారు మెసేజ్ చేస్తున్నారు కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి. లక్ష్మీదేవి గారు మెసేజ్ చేస్తున్నారు కాదు, ఓకే. పాలెంపోలియ గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు మెసేజ్ చేస్తున్నారు నేల బచ్చలి అంటూ. ఓకే, ఈరోజు సందడే సందడిలో మంచి ప్రశ్నలు విన్నాం, పాటలు అలరించారు అంటూ ఆసక్తికంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. స్నేహ బాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గంగవావి లాకు, ఇంకా దీన్నే పాయల ఆకు అని చెప్పేసి వివి రెడ్డి గారు కూడా ఇమేజ్ కూడా చూపించారనమాట. ఎస్, ఇమేజ్ చూపించిన తర్వాత ఇంకేముంది, ఆల్రెడీ అది తెలిసిందే కాబట్టి ట్యాలీ అయిపోయిందనమాట. దాన్ని ఏ

అన్నా సరే, అది ఆకుకూర మనకి కంటికి కనిపించేది అందరికి కూడా ఒకటే కదా. సో గంగవావిలాకు ఎస్పెషల్లీ సమ్మర్లో వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తుంది. ఇది ఎక్కడా కూడా దొరకదన్నా కదా, కాబట్టి ఎక్కడైనా దొరికితే పక్కన వాళ్ళకి కూడా పంచుకుని ఈ సమ్మర్ని కొంచెం అలాగా ఎంజాయ్ చేసేయండి మరి.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: विविध भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: FM 101.3.

4 గంటల 9 నిమిషాలు దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంట్రీ చేశాం వివిధాలోకి. మరి ఈ రోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తాను. మరి ఇంకా ఈ రోజు వివిధాలో ఫస్ట్ వినిపించబోతున్న సాంగ్ నువ్వే నువ్వే మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పడిన పాట.

0: भारती FM 101.3
1: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
5: నాలుగు గంటల 16 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుదార్జే ఆదిత్య. మనం ఉన్నాం వివిధాలో. ఈ రోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ అతడు మూవీ నుంచి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ నుంచిగా శ్రేయా ఘోషల్ పడిన పాట అయితే వినిపించేస్తున్నాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. జల్సా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో పాడినవారు కేకే. నెక్స్ట్ ఇంకా వివిధాలో కలేజా మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర శ్వేత పాడిన పాట.

0: 4:33 దాటి 12 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం వివిధాలు. మరి ఈ రోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. కలేజా మూవీ నుంచి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర శ్వేత పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా వస్తున్న సాంగ్ జులై మూవీ నుంచి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో అద్నాన్ సామి పడిన సాంగ్ అయితే వచ్చేసింది. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణ తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: विविध भारती FM 101.3।
1: నాలుగు గంటల 39 నిమిషాలు దాటి 39 సెకండ్లు కావస్తోంది సమయం వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అత్తారింటికి దారేది మూవీ నుంచి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ అయితే వచ్చేస్తుంది.

4:49 దాటే 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.0 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఈ రోజు వివిధాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు కదా. ఇంకా చివరిగా సనాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రవణ భార్గవి దేవి శ్రీప్రసాద్ పాడిన సాంగ్ అయితే వినేశారు. మరి దీంతో ఈ రోజు విధులు అయితే కంప్లీట్ చేసేసాను. ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరి మరిన్ని విషయాలు కబుర్లతో ఇంకా ఎంటర్టైన్ చేసేందుకు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బీ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీ. సమయం 4:50 కావాల్సిన ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా వచ్చేస్తుంది. ఇంతటితో మీ ఆర్జే ఆదిత్య ఇప్పటికీ సైన్ ఆఫ్ చేపేస్తున్నాడు ఈ రోజుకి.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసునే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో

ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522209 నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది, అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకొని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు, చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు P అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు

అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి స్వయం ప్రభ దర్శనం, శ్రీ తనుకు విశ్వనాథం భాగవతారు గారి హరికథ.

ఆస్తిక మహాశైలకు, ఆకాశవాణి శ్రోతలకు అభివందన మందారములుంచి ఈనాడు చెప్పబోవు కథ రామాయణమందలి స్వయంప్రభ దర్శనం. పరాత్పర స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడు, దశరథరాజ నందనుడు, సీతాకళత్రుడు, అయోధ్యాపురాధీశ్వరుడు అయిన రాముడు వనవాసం చేస్తూ, వనవాసంలో సీతను ఎడబాసి, ఆ ఎడబాటులో సుగ్రీవ మైత్రి చేసుకుని ఋష్యమూక పర్వతం మీద రామలక్ష్మణులిరువురూ కూడా సతివియోగంతో బాధపడుతూ శ్రీరామచంద్రుడు వదినను బాసిపోయామే అని చెప్పేసి లక్ష్మణుడు ఇలా ఉండగా, అక్కడ హనుమదంగద జాంబవదాది కపులందరూ రాముని సేవిస్తూ ఉండగా సుగ్రీవుడు దశ దిశలకు కూడా సీతాన్వేషణకై కపులను పంపి మహదానందకరుడైనటువంటి రామచంద్రుని యొక్క భార్య సీతమ్మ జాడ ఒక నెల రోజుల లోపులో గనక మీరు తీసుకుని రాకపోతే ఎక్కడి వారక్కడే ప్రాయోపవేశమైపోవాలని ఆజ్ఞాపించాడు కిష్కింధాపతి అయినటువంటి సుగ్రీవు. ఆ ఆజ్ఞను పురస్కరించుకొని దశ దిశలకు బయలుదేరినటువంటి ఆ కపులు మహదానందకరుడైనటువంటి ఆ రామచంద్రుని భజించుతూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు దక్షిణామూధికి వెళ్ళేటువంటి దక్షిణ దిశకు వెళ్ళే వాళ్ళల్లో ఆంజనేయస్వామిని పిలిచారు. అతడు శివాంశ సంభూతుడు, మహామహుడు, మారటి రుద్రుడు, తేజోమయుడు అయినటువంటి అంజనానందనుని పిలిచి, నయనా, హనుమా, నేనొక్క మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినమన్నాడు. హనుమన్నాకు

namo tutu konadi yepti de tsuko numa numa sitagi yungaram gurtu jeppi ichi yantalo vachado twarane guhamu ani అంజనానందనుని ఆశీర్వదించిన పరమాత్మస్వరూపుని పాదములపై వ్రాలి ఆ అంజనానందనుడు మహదానందకరుడైన ఆనంద బాష్పాలతో పాదాలు కడిగి అంటాడు రాముని కనులార వీక్షించి

పీతాంబవదాది గవా గవా నీలాడ మొదలైన కపివీరులందరూ కూడా రామచంద్రుని భజింపుతూ రాముని ఆజ్ఞ శిరసావహించి రామచంద్రునికి గాని బ్రతుకు వ్యర్థమని రాముని కీర్తించుతూ సీతాన్వేషణకై దక్షిణ దిశకు బయలుదేరారు ఆ వృక్షమూక పర్వతం నుండి.

అనుచు హనుమదంగద జాంబవదాది కపివీరులు శ్రీరామచంద్ర భక్తి పరవశులై కట్టెతో కైలాసమేగను కించుము ముక్షులలాగున పూర్వ పశ్చిమ భూగోళంబులకు రాకపోకలకై ఏకవిలము దవ్వ యత్నించు క్షేత్ర గణిజ్ఞులవలి కుజమండలముతో దంతీవాత్రలేర్పరచు నూహించు శిల్పుల కరణి రసభస్మమునించు వైద్యుల చందంబున హేమ విద్య సాధించు గోరిన ప్రకృతివేత్తల విధమున సగుణ పరమాత్మ నిరూపణమునకై తంటాలు పడు తార్కికుల సబగున పృథివ్యాప్తేజోవాయువులు తప్ప ఇతర ద్రవ్యమే లేదని సిద్ధాంతీకరింపు దేవులాడు నాస్తికుల చెలుగున భూతహింస మాన్పింప దొరకను కారుకునుల రీతి కర్తవ్యమాలోచింపుచు ఒకప్పుడు దశ దిశలం సంశయము దీరగ సూచన చోటు పలుమార్లు చూచుతూ పర్వతంగులను వెదకుచూ చెట్లను వృక్షంగులను గూల్చుచూ చెట్ల వృక్షంగుల భూభాగంబున నుండునేమో అని సీతను వెదకుచూ పాతాళ జలాధారోత్పదమున కొరకు యంత్రకూప ఖనికుల వలే భిక్ష సమావేశమునకై విష బర్వార్త బంధువుల రీతి ఆరోగ్య స్నానమునకై దీర్ఘరోగ్గుల చాడ్పున తరుణ భార్యా ప్రథమ ప్రసూతికై అధిక ధనవంతులకు వయసు మళ్లిన మగల పోలికి కారాగృహ విముక్తికై వందెల చొప్పున శ్రుభుక్షికై సాక్షామ పీడితుల తీరున నిద్రాశన వాశంగులకై కొస్తున్న దేహదారులకై వడి ఎవరికెవరు కూడా ఇక చేయునది లేక సీతను వెదక యత్నించుచూ ఇక భూమిపై ఎక్కడా లేదని ఎంచుకొని తిన్నగా పరాత్పర స్వరూపుని యొక్క కార్యమునకు మనము ఏమాత్రము కూడా పనికిరాకపోతమే అని పలుమారులు దిగులు చెందుతూ నమ్మిన వారిని ఎన్నడు ఉపేక్షింపడని శ్రీరామచంద్రుని భజయింపుచు అలా వెళుతూ ఇక సీతాన్వేషణకై వెళ్ళిన కపులందరూ కూడా ఆకు ఆకు తిరగవేచి చూచారు. చూచిన చోట పలుమార్లు చూచారు. ఎక్కడ చూచినా సీత జాడ కనిపించక ఒక్కసారి ఇక భూభాగంబున లేదని ఆలోచించి ఇక అధోలోకంబులను ఉన్నదేమోనని అతల సుతల వితల రసాతల మహాతల తపోతల పాతాళ లోకాలు కూడా వెతికి రావాలనే సంకల్పంతో శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాన్ని భజింపుతూ ఇక ఆ మహామహులైనటువంటి పరాత్పర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క భక్తాగ్రేష్ఠరుడైన మారడి రుద్రుడు మహామహుడు ఇక పాతాళ లోకంబునకు పోవ యత్నింప ఇక సొరంగముల దవ్వుచూ ఆ సొరంగములపై నుండి పడు ఆ పర్వత శిఖరాలు

నుండి పడు ఆ యొక్క మహదానందకరుడైనటువంటి రామచంద్రుని యొక్క భార్య అర్ధాంగలక్ష్మి సీత జాడకై ఇక కల్ప ప్రయత్న మాత్రమునబోవా జలపూరంబుల నిండి చలించుచు శీతల వాతోప ప్రభూతం వై అతిమంద సూర్యకిరణ ప్రకాశితం వై ఏమియూ దోచక అవనస్క యోగుల వలె కొంతవరకు ఆలోచించారు. ఆలోచించి ఇక చేయునది లేక లోపల పాతాళం ఒక్కటే మిగిలి ఉన్నదని పాతాళలోకంబునకు బయలుదేరారు. పాతాళలోకంబునకు బయలుదేరి జలమిందియు గానక కొంత కొండగుహల ద్వారము నుండి బడివచ్చు ధారలను గురులి వెదకి వెదకి వెదకి వెదకి విసిరి ఏసారిపోయి ఇక సుగ్రీవుడిచ్చినటువంటి సమయము ఒక్క 3 రోజులు మాత్రమే ఉన్నదని ఆలోచించుతూ మహదానందకరులైనటువంటి కపులు రామభక్తి పరవశులై పాతాళమున చేరి పాతాళలోకమున చేరి ఆ అంధకార బంధురమైనటువంటి గుహంబడి బయలుదేరి వెడుతూ అలా వెడుతూ నిర్వికార నిరామయుడైనటువంటి శ్రీరామచంద్రుడు మహదానందకరుడు మనకు సాయపడతాడని అభిప్రాయంతో తిన్నగా ఆ పగులందరూ ఇక ఆ పాతాళలోకంబునకు దిగి ప్రయత్నించి పోవ ఎట్టకేలకు ఒక కాసారము ఆ కాసారము దరి అమృతోపమాన జలంబులను గ్రోలి పాలరాచిన్యపై నవరత్న ఖచ్చిత మండపమైనటువంటి వేదికనొకటి కనుగొన్నారు. ఆ వేదిక పైన మహదానందంతో శ్రీరామచంద్రుని భజయింపుతూ సీత ఇక్కడ ఉన్నదేమోనని చెప్పేసి అలా వెతుకుతూ ఉండగా ఒక వేదిక పైన వీణ మీతుకుంటూ శ్రీరామనామ గానము చేయుతున్నది ఒక మహా ఇల్లాలు. ఆమెను చూచారు. ఆమె రామనామ పానామృతమత్త చిత్తయ్యి ఉంది. ఎలా ఉన్నది అంటే రాముడు ఎప్పుడు కనిపిస్తాడా అనే సంకల్పంలో ఉంది.

నానామృత పానమత్త చిత్తయ్య పాడుతున్నటువంటి ఆ కన్యను చూచి ఒక్కసారి ఆ వేదిక చుట్టూ చేరి ఆమెతో పాటు రాముని భజింపుతూ ఇక కపులందరూ కూడా మన కార్యక్రమం సిద్ధించినదని ఆలోచించుకున్నారు. ఆలోచించుకొని, అమ్మా తల్లి నీవేనా సీతవా అమ్మా అని చెప్పేసి ఇక వేదిక దగ్గరకు చేరి ఆమెతో కపులందరూ ఈ రకంగా ప్రార్థిస్తున్నారు ఆమెను చూచి.

నాయనలారా, నేను మేరు సావర్ని కుమార్తెను. నా పేరు స్వయం ప్రభ. నలువ నన్నిట ఉండమన్నాడు. నలువ అబ్బిన మాటకు, నలువ అన్న మాటకు ఈనాటికి నాకు ఫలం అబ్బినది. శ్రీరామ భక్తుల దర్శనం మాత్రం చేత నీవు శ్రీరాముని దర్శనం

అబ్బిన మాటకు నలు అన్న మాటకు ఈనాటికి నాకు ఫలం అబ్బినది. శ్రీరామ భక్తుల దర్శనము మాత్రం చేత నీవు శ్రీరాముని దర్శనమవుతుందని చెప్పి ఇక్కడ నన్నుండమన్నారు. అంచేత మీరు నా సహోదరులై ఇక్కడకు తనుదించారు గనుక నేను నిజంగా ఈనాడు పవిత్రురాలనయ్యాను. నేను స్వయంప్రభ, నా పేరు మేరుస్వర్ణ. నేను సీతకు కూతురునవుతానని చెప్పి చెప్పింది ఆయమ్మ. స్వయంప్రభ ఎప్పుడైతే ఇలా పలికిందో, ఇక భవపాశములూడు రామభద్రును చూడగలను నేడు అని ఒక్కసారి ఆ మహామహులైనటువంటి కపులను జేరి శ్రీరామచంద్రు వీక్షించుటకై తొల్లి నాచరించిన దగంబు అనుజుగు అజునుగూర్చి భూమి జన్మదకు కపులు గన్నమాత్ర రాముని దర్శనంబగునని నల్వ. అంచేత నయనా, మనం దక్షిణాంబుహికి దారి తక్కుద్రోవ. చెరువిది లంకకు సిద్ధపురికి మధ్య అకోదయాస్తమయంబులు గనదు. 1000 రెట్లు చేరువ గాడుపిచట మిమ్ము తేలించియట బ్రహ్మ బ్రహ్మవహాంబు ప్రవాహమ్ముగరిని జయర్చు జనుడందలారా అని ఇక రామభక్తులను చూచి, రాముని భయయింపుతూ స్వయంప్రభతో సహా కపులందరూ కూడా రామభక్తి పరవశులై ఉన్నారు. రామాయణంలో ఒక సామెత ఉంది, మంచివాళ్లకు మంచివారెప్పుడూ సహాయపడతారనే సంకల్పం రామాయణంలో కనిపిస్తుంది. ఎందుకంటే జీవాత్మ పరమాత్మల యొక్క సంధానమే ఈ రామాయణ కథ. అంచేత సీతను వెదుకుచూ బయలుదేరినటువంటి కపులు జ్ఞానోదయం కోసమని అజ్ఞానాంధతిమిరాంధకారంలో ఉన్నటువంటి ఆ జీవునకు తారకోపదేశం చేయాలనే సత్సంకల్పంతో మారటి రుద్రుడైనటువంటి మహామహుడు, తేజోమయుడు, మహాబలుడు, హనుమంతుడు సాక్షాత్ శివస్వరూపుడై బయలుదేరి ఆ కార్యక్రమానికి అతడే సమర్థుడని ఎంచి అతనికే ఈ ఉంగరాన్నిచ్చిన కారణం చేత రాముడు శీలమెప్పుడూ తప్పని జాగరూకుడనే అభిప్రాయంతో మనకి ఈ కథ బోధిస్తున్నది. రామాయణంలో రామావతారం కంటే మించినటువంటి అవతారం మరొక్కటి లేదు. దశావతారాల్లో సంపూర్ణావతారుడైనటువంటి శ్రీరామచంద్రునికి కానిటువంటి తనువులు మనకెందుకనే సంకల్పంతో బయలుదేరారందరూ కూడా. దక్షిణాంబుధి తీరానికి మిమ్మల్ని చేర్చుతాను నాయన, కనుక మీరందరూ ఒక్కసారి కనులు మూసుకొని రాముని భజించమని చెప్పి చెప్పేసరికి ఇక సీతారాముని ప్రార్థన చేస్తున్నారు కనులు మూసుకుని ఏకాగ్రచిత్తులై మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తున్నారు కపులందరూ కూడా.

అని రామచంద్ర దర్శనమునకు ఉపేక్షించగా వెంటనే రామదర్శనం కావాలనే సంకల్పంతో స్వయంప్రభ కపులనందరును కూడా ఒక్కసారి దక్షిణాంబుధికి దేల్చినది. పాతాళలోకం నుండి దక్షిణాంబుధికి ఎప్పుడైతే కపులందరూ జనే ఒక్కసారి ఆ సముద్రునికి నమస్కారం చేశారు, స్వయంప్రభ రామదర్శనార్థమై వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తదుపరి ఇక సముద్రపు ఒడ్డున కూర్చొని మహదానందకరుడైనటువంటి రామచంద్రుని యొక్క నామాన్ని స్మరిస్తూ కపులందరూ కూడా 100 యోజనముల మేర దాటి లంకలో ప్రవేశించుటెట్టులాయని ఆలోచనలో ఉన్నారు. అయితే లంక సామాన్యమైనది కాదు, మయబ్రహ్మ నిర్మాణమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది లంక. రావణ బ్రహ్మ శివతపోనిష్టా గరిష్ఠుడు గనుక, నవవ్యాకరణ పండితుడు గనుక, సర్వసమర్థుడు గనుక 7-7 14 లోకములు తానే స్వాధీనపరుచుకొని పరిపాలన సాగిస్తున్నాడు గనుక ఆ లంకలో సీత ఉన్నదని ఎప్పుడైతే ఆ వార్త విన్నారో లంకకు వెళ్ళడం ఎలా అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో మహదానందకరుడైనటువంటి అందులో కపులలో పెద్దవాడు జాంబవంతుడు చూచి, నాయనలారా, మనమీ సముద్రము దాటుటెట్లు సీతను చూచుటెట్లు ఏమి చేయాలా అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఆ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కపులను ఒక్కసారి సంపాతి అనేటువంటి ఆ జటాయువుని యొక్క తమ్ముడు బయలుదేరి వచ్చి ఆ గ్రద్ద ఒక్కసారి ఈ కపులనందరును మృంగడానికి వస్తుందేమోనని చెప్పి భయభ్రాంతులైపోయారు. వారాశిలో పర్వత నితంబంబున పరతించిన నలుదశలు పరికించి భూమి దూరమైనందుకెంతయో వ్యభ్రమంది. ఒక్కసారి ఆ గ్రద్దను చూచి, ఏమిది సంపాతీయనుడు నా గ్రద్ద అతిమోదమున రెక్కలాడించుకుని కపుల చెంతకు వచ్చి ఓ స్నేహితులారా అని పలకరించింది. శ్రీరామనామము చెవులార విన్ననంత సపక్షుడనైతిని మరణ నా జటాయువుడు నా అన్నయేసుండి, ఇంతయు నేను జటాయువునకు తమ్ముడను, అంచేత లంకలో సీత ఉన్నది దశాశ్విని ఇంట, అంచేత మీ కార్యక్రమము సఫలీకృతమవుతుంది, తప్పక మీరు ఈ సముద్రమును దాటుడని ఒక్కసారి ఆజ్ఞాపించాడు ఆ సంపాతి. ఆ సంపాతిని చూచి ఆ మాటలు విని మహదానందకరులయ్యారు, ప్రాణాలు దక్కినవని అనుకున్నారు. రామభక్తులకి ఎన్నడూ అపాయం ఉండదని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసి ఎవరి మట్టుకు వారే ఇక ఈ యోజనాలు 100 యోజనాలు దాటడం ఎలాగా అని ఆలోచనలో పడ్డారు. 30 యోజనాలు దుమికదనని అంబోధి అనే వికటుండు వికటుడనేటువంటి కపుడు, 30 యోజనాలు నేను అవలీలగా దాటగల

తను అన్నాడు. మరి తచిమ్మాడ అబ్బాయి ఎవరు దాడతారా అన్నారు. ఆ పైన పది అన్నాడు నలుడు. ఇంకొక పైన ఆ పైన పది అన్నాడు నీలుడు. ఇక్కడికి 50 యోజనాలయ్యింది తచిమ్మ 50 యోజనాలలాగా. ఏమి చెయ్యాలా అని ఆలోచనలో ఉన్నది. ఆ ఆలోచనలో ఉన్న సమయంలో అంగదుడన్నాడు, నేను 100 యోజనాలు దాటగలను గాని లంకలో ప్రవేశిస్తే తిరిగి రాలేనన్నాడు. తిరిగి రాలేనన్నటువంటి మాట ఎప్పుడైతే విన్నారో అసలు విషయం ఏమిటో చెప్పమన్నారు. ఏమీ లేదు, అక్షయ కుమారుడు ఉన్నంత వరకు నేను లంకలో ప్రవేశించడానికి వీల్లేదు, లంకలో ప్రవేశిస్తే ఇక నేను తిరిగి రావడం కష్టమన్నాడు. జాంబవంతుడన్నాడు, నేను మునుపటి వీరన్ నాకు గనక ఉన్నట్లయితే తప్పకుండగా 100 యోజనాలు దాటగలను, కానీ భూమి పుట్టుట కూడా నాకు తెలుసు, కానీ నేనిప్పుడు అస్వస్థుడనై వార్ధక్య దశలో ఉన్నాను గనుక నేను దాటలేనన్నాడు. ఏకాగ్రచిత్తంతో ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు అంజనానందనుడు ఒక చోట కూర్చొని. మహానుభావ, ఇంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు, నీవేమీ మాట్లాడవేమని చెప్పేసి ఇక ఆయన హనుమంతుడు ఏ రకంగా ఉన్నాడు అంటే మామూలుగా లేడు, రామభక్తి పరవశుడై ఉన్నాడు. రామభక్తి పరమశుడై ఎందుకు ఏమి చెయ్యాలా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు. పరమాత్మ స్వరూపుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సౌందర్యాధికృత

అలా రాముని భజిస్తూ కూర్చున్నటువంటి ఆ స్వామి దగ్గరకు, ఆంజనేయ స్వామి దగ్గరకు చేరారు కపులందరూ. ఎందుకంటే ఇతని యొక్క శక్తి ఇతనికి తెలియబడదు. అది మునుల శాపం, బ్రహ్మశాపం. కారణమేమన్నా, మహోగ్రుడై ఇతడు చేసేటువంటి కార్యక్రమాలకు ఇక మితి ఉండదనే సంకల్పంతో నీ శక్తి నీకు గుర్తు చేసినప్పుడే నీ బలం నీకు వస్తుందని చెప్పి చెప్పారు మొట్టమొదట. కారణం ఆ కారణం చేత ఇతడికి అతని శక్తి అతనికి ఇతరులు గుర్తు చేసినప్పుడే ఇతడు మహామహుడైపోతాడు, మహోగ్రుడైపోతాడు. ఇక ఏమి చేస్తాడో ఆయనకే తెలియదు. అందుచేత జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు వీళ్ళందరూ చేరి, నయన పరమాత్మస్వరూప, నీవు నీకు ఆ రామచంద్రుడు ప్రత్యేకంగా పిలిచి నీకు ఉంగరం ఇచ్చాడే, అంచేత ఆ ఉంగరం మాట నీవు మరచావా మహాత్మా? సీతకిమ్మని చెప్పాడే, సీతకిమ్మని ఆనవాలుగా చెప్పి ఎంతెంతో ఎన్నెన్నో రహస్యాలు చెప్పమని చెప్పాడే, అది మరచావా నాయనా ఆంజనేయ?

నాయా నాయనా, ఇలా ఊరుకుండిపోయావు. కార్య దీక్షాపరతంత్రుడవై వచ్చిన వాళ్ళమే. 3 రోజులున్నదే టైము. ఈ సమయం మించిపోతే మనం అందరం ప్రాయోపవేశం అయిపోవాలి సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారంగా. అంచేత నీవు మర్కటమాత్రుడవు కావు, మరి మహాబలుండవు నీవు. కాబట్టి నాయనా, ఈ వార్ధి దాటడం ఎలాగా ఒక్కసారి ఆలోచించమని. అతని యొక్క బలాన్ని అతనికి గుర్తు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి.

నయనా, నీవు సాక్షాత్ శివస్వరూపుడవే గాని నీ శక్తి నీకు తెలియబడదు. కానీ సప్తోర్ధ్వలోకాలు కూడా నీవు సమర్థవంతంగా వెళ్ళి రాగలవనేటువంటి సంకల్పం మాకున్నది. కాబట్టి ఏమి చేస్తావో, ఏమి కార్య దీక్ష సాధిస్తావో మరి మాకు తెలియదు. మేమందరము కూడా ఇక ఈ అంబుధి దాటలేమని చెప్పి ఆంజనేయ స్వామివారి చుట్టూ చేరి వారి వారి బలాలను, స్వామివారి బలాన్ని వారికి గుర్తు చేసేసరికి ఇంతకు అంతయ్యాడు, అంతకు అంతయ్యాడు, అంతకు అంతయి మహాబలుడయ్యాడు. ఒక్కసారి మహాబలుడయ్యి కనులు ఎర్రజేసి ఒక్కసారి సముద్రుణ్ణి వీక్షించాడు. సముద్రుణ్ణి ఎప్పుడైతే అలా వీక్షించి ఆ మహేంద్రగిరి పైన ఇక లేచి నిలవబడ్డాడు. లేచి నిలవబడేసరికి ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం ఎలా ఉన్నది అంటే 20 యోజనముల వెడల్పు, 30 యోజనముల పొడవుగా కనిపించిందట ఆంజనేయ స్వామి వారి రూపం. ఆ రూపంతో మహాబలుడైనటువంటి ఆంజనేయ స్వామి అంటాడు సముద్రుణ్ణి చూచి, రా

아니 막 헨들의 길이 보이나 와카사리 떠나 여기가 와마바던 또 와카 또 구독해 할때 아마 헨들의 길이 아 기름이다 네바시스톰나도 원티 간다루블루 그야 గరుడులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ గిరి మీద ఉన్నటువంటి పుష్పవనాలన్నీ ఆ తొక్కునకు ఒక్కసారి ఆ పుష్పాలు జల్లున రాలి ఆంజనేయ స్వామిని ఎలా ముంచి వేసినవట. పుష్పగిరిలా కనిపించాడు ఆంజనేయ స్వామి. పుష్పగిరిలా కనిపించినటువంటి ఆంజనేయ స్వామిని చూచి అందరికందరూ ఆశ్చర్య చెగుతులయ్యారు. ఆ కొండ గుహలలో నివసించేటువంటి ఆ మిథునవుల దంటలు ఒక్కసారి పరుగులు తీశారు. కాలనాగులు విషంగ్రక్కుతున్నాయి. అగ్నిజ్వాలల వలె ప్రసరిస్తున్నాయి. ఆ సమయంలో మహేంద్రగిరిని ఎప్పుడైతే ఇలా కలవరపరచాడో ఇక రామకార్య దీక్షావరదంతుడై తప్పక సీతను చూచి వస్తాడనేటువంటి సంకల్పంతో మహదానందపడ్డారు కపులందరూ కూడా. ఒక్కసారి ప్రళయోగ్రుడై చూచి ఇక మింటికెగసి ఆ మహామహుడైనటువంటి ఆంజనేయ స్వామి రామకరుణ అపార భవాంబుధిలో మునిగి ఎగిరిపోతున్నాడు విజన్మార్గంగా. అలా విజన్మార్గంగా ఎగురుతున్నటువంటి స్వామిని పరీక్షించుటకై బయలుదేరి దాక్షాయని నోరు దరచుకొని వినువీధిని బయలుదేరి వస్తున్నది. ఆ వినువీధిని బయలుదేరి వస్తున్నటువంటి ఆ సురసను చూచి ఒక్కసారి ఆమె నోరు దరచుకొని 20 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు గల స్వామిని మింగాలనే సంకల్పంతో దేవతలు పంపినటువంటి ఆ దాక్షాయని రామకార్య దీక్ష ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఈమెను పంపించేసరికి సూక్ష్మరూపుడైపోయాడు. ఇంత వ్యక్తి కూడా సూక్ష్మరూపుడై సురస కడుపులో దూరి ఈబలకు వచ్చి ఒక్కసారి ఆ సముద్ర వేగంలో వెడుతున్నాడు. ఆగ్నేయాస్త్రం వలె పర్వతాలు చీల్చుకుంటున్నాడు. పర్వతాలు చీల్చుకొని వెళుతున్నటువంటి సమయంలో సముద్రుడు సింహిగానేటువంటి ఒక సుడి ఇలా గిరగిరగిర తిరుగుతూ స్వామి పైకెగురుతూ ఉంటే కిందికి లాగుతూ ఉన్నది. ఆ సింహిక అనేటువంటి సుడిని చూచి

ఒక్క త్రొక్కుదక్కాడు సముద్రం మీద ఉన్నటువంటి ఆ సుడిని. ఇటువంటి సుడులు మరి అన్నడూ నీవు ఈ సముద్రంలో ఉండకూడదనే సంకల్పంతో ఆ సముద్రంలో ఉన్న సింహికను ఒక్క త్రొక్కుదక్కి వినువీధిని వెగురుతున్నటువంటి ఆ స్వామి ఆయాస దీక్షలో ఉంటాడేమోననే సంకల్పం చేత దేవలోకంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి మైనాకుణ్ణి పిలిచాడు. మైనాకుణ్ణి పిలిచిన ఆయన, ఆంజనేయ స్వామికి కాస్త విశ్రాంతినియ్యు బిడ్డ, ఆంజనేయ స్వామికి కాంత విశ్రాంతినిచ్చి నీవు ఆతిథ్యమిచ్చి పంపించు సుమా అని ఆజ్ఞాపించాడు. దేవేంద్రుని ఆజ్ఞ మీరి ఒక్కసారి ఆ మైనాకుడు సముద్రంలో ఉన్నటువంటి మైనాకుడు పర్వత శిఖరం వలె ఒక్కసారి పైకి పెరిగాడు. పెరిగేసరికి పర్వతాలు రగడం అనేటువంటివి సహజ లక్షణాలు కనుక సముద్రంలో ఉన్న పర్వతాలు ఒక్కొక్కప్పుడు పెరుగుతాయి, ఒక్కొక్కప్పుడు తరుగుతాయి. వాట్లకు ఆ శక్తినిచ్చాడు భగవంతుడు. అంచేత మైనాకుని యొక్క మైనాక పర్వతం మీద కాదూనమని ప్రార్థించాడు మైనాకుడు. రామకార్య దీక్షలో ఉన్నటువంటి ఆ స్వామి మైనాకుని ప్రార్థన విని మైనాక పర్వతం మీద కాలూనాడు. మైనాక పర్వతం మీద కాలూని మైనాకుని ఆతిథ్యం స్వీకరించాడు. స్వీకరించి మరల ప్రయాణ సన్నిహితుడయ్యాడు. మరల ప్రయాణ సన్నిహితుడై ఇక పరమాత్మ స్వరూపుణ్ణి ప్రార్థించుకుంటూ కనకాచనంగుల మేను పెంచి హనుమంతుడు కుప్పించ చూట్కులు మిరుమిట్లు గల్పుతున్నాడు. తడుక్కున దేహంబు మెరుస్తోన్నది. అయితే 10 యామరుల చుట్టుకొలత పాతాళంబు బయలుచేయుచూ ప్రళయాంబుద నిర్ఘోషంబున గిరగిర తిరుగుతున్నటువంటి ఆ సముద్ర సుడల మధ్య ప్రవేశించి తిన్నగా ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నటువంటి సమయంలో సముద్రంలో ఉన్నటువంటి ఆ తిమింగలాలు మత్స్యాలు ఇవన్నీ భయోత్పాతంతో ఎగిరిపోతున్నాయి. భయోత్పాతంతో ఎగిరిపోతున్నటువంటి ఆ హనుమంతుని చూచి ఒక్కసారి ఇక మైనాక పర్వతం నుండి బయలుదేరి సుబేలాద్రి పర్వతానికి చేరారండి. సుబేలాద్రి పర్వతానికి స్వామివారు చేరారు. శ్రీ విద్యోపాసకుడు మహామహుడు సుబేలాద్రి పైన కాలూని ఒక్కసారి ఆ లంకను పరీక్షించాడు. అది మహా అందాల గాలవాలమైనటువంటి లంకాపట్టణం. ఆ లంకాపట్టణాన్ని చూచి పళ్ళు పటపటపటపట కొరుక్కున్నాడు. ఇతడు మయబ్రహ్మ నిర్మాణమైనటువంటి లంకలో ఉన్నాడే, ఎక్కడ చూచినా రావణ బిరుద పతాకాక్షరాలు కనిపిస్తున్నాయి, ఈ లంకలో సీత ఉన్నది అని ఆలోచించి ఆ రాముని దీక్షాపరతంత్రుడైనటువంటి ఆ మహామహుడు ఇక ఒక్కసారి ఆ లంకలో ప్రవేశించడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. ఇంతలో దేవాది దేవతలందరూ కూడా హనుమంతుని యొక్క ఆ ప్రయాణాన్ని వీక్షిస్తూ పైనుండి పుష్పవృష్టి కురిపిస్తున్నారు ఆ సువేలాద్రి పర్వతం పైన. ఇక మంగళ పాఠాలు వంపడం కోసమని ఇక దేవతలందరూ దీవించారు. అందరూ దీవెనలందినటువంటి మహామహుడు సువేలాద్రి నుండి ఇక లంకలో ప్రవేశించడానికి ముందు అమ్మ దర్శనం కావాలి కదా అని స్వయంప్రభ దర్శనమయ్యింది. అమ్మ దర్శనం కావాలనుకుంటున్న వాళ్ళకి ముందు స్వయంప్రభయే కనిపిస్తుంది. కనుక ఆ స్వయంప్రభ దర్శనమైన తరువాత ఇక అమ్మ కనిపిస్తుందనే సంకల్పంతో ఆ రామచంద్రుని భయంపుతూ రామచంద్రుని యొక్క కార్యదీక్షా పరతంత్రుడై హనుమంతుడు ఇక పరమాత్మ స్వరూపునికి ఇక సువేలాద్రి పర్వతం పైన మంగళం పాడుతున్నాడు.

0: తర్ గారి హరికథ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
4: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
5: రైచిన, అంగడి పోయి ఉప్పు, పప్పు, బెల్లం, పాలు తీసుకురాపో. బెలిన పో.
2: అమ్మా, బ్యాగే.
6: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా కొన్ని ప్రకటనలు.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబుల తామరా, బురద పుల్లా.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
9: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
10: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
9: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो,
10: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
9: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
11: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
12: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
11: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
12: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
13: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
14: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
15: మన శ్రీ చైతన్య విద్యార్థి.
11: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
12: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
11: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
12: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
11: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమం. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు, ఈ అంశంపై ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఎ మద్దిలేటి గారి అనుభవాలు. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ ప్రకటనలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో. 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక ఈరోజు రాత్రి 10:00 ప్రసారమయ్యే ఏకచిత్ర గానం శీర్షికన

ఈరోజు రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఏకచిత్ర గానం శీర్షికన డార్లింగ్ చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అల్లనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05కి వస్తుంది. మరికొద్ది సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ముందుగా ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ రోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్. అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతు

0: రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వాములు, వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసిబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీల లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కొన్ని మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం, బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనిలా దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్దిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: ఎంతో శ్రమకూర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది, కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన

0: అనేదాన్ని చేసే ఒక ఎకరాకి 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
1: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: అమ్మని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 5:53 ప్రసారమయ్యే మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ కనకదుర్గా సూత్రం వింటారు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన. 6:20 నాజీర్ అహ్మద్ ఖాన్ వాసి బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 ప్రసారమయ్యే సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ షేక్ జాఫర్ బాషా గారి హితోక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం గుండె శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రసారమవుతుంది. ఇక 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు, 10:00 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 వాన చినుకులు నాటిక వినవచ్చు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి. ఇక 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో కృత్రిమ గర్భధారణలో పాడి పోషణ అభివృద్ది గురించి కర్నూలు పశు వైద్యులు డాక్టర్ కె రాజశేఖర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి బృందం పాడిన జానపద గీతాలు వినవచ్చు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ సక్కిరి భాస్కర్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ మేనేజర్ శ్రీ పి మారియాదాస్ గారులతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం, రేపు రాత్రి 8:15 ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రాత్రి 10:00 ప్రసారమయ్యే ఏకచిత్ర గానం శీర్షికన చందమామ చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు మీరు రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ముందుగా కర్నూలు బాలాజీ నగర్ నుండి శరవణన్ గణేష్, గాయత్రి శ్రీ, జి లక్ష్మణ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు ముజాఫర్ నగర్ నుండి ఎం నరేష్, శ్రీవాణి, సాయి మేఘన, సాయి అభిషేక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట హుషారు చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తరువాత శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిసలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో సుశీలతో కలిసి పాడిన పాట చిత్రం పాండవ వనవాసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు అభిరుచి కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. మీ కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి కార్యక్రమంలో తర్వాత వినండి వేటూరు గీతానికి ఇళయరాజా స్వరాలు కూర్చగా కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తిపల్లి మండలం సాతాపుర గ్రామం నుండి కె లక్ష్మయ్య, భాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్దార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ ఇంకా వారి మిత్ర బృందం వీరందరి కోసం ఈ పాట

0: పిడి బలపుల గంధమిస్తా పక్కలలో.
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు సికింద్రాబాద్ బురిదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి శ్రోతలు కె సక్కుబాయి, నరసింహ, ఇల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల్ నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజకుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వీరంతా కోరుతున్న పాట. ఆత్రేయ గీతానికి కెవి మహాదేవన్ స్వరాలు కూర్చగా బంగారు బొమ్మలు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్దనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మయ్య, కొమరయ్య, ఈశ్వర్, ఇంకా వారి మిత్రబృందం వీరంతా కోరుతున్న పాట సప్తపది చిత్రం కోసం కెవి మహదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత మల్లెమాల గీతానికి సత్యం స్వరాలు కూర్చగా ముత్యాల పల్లకి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, బాలాజీ, శాంతి, విజయ్, ఉపజ్ఞ, నవిజ్ఞ, చంద్రిక, వాసవి, వైష్ణవి, ఉదిత, ప్రణీత, విజయ, శారద, ఉమామహేశ్వరి, అంబదాస్, ఇంకా వరిమిత్ర బృందం వీరందరి కోసం ముత్యాల పల్లకి చిత్రం నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు ఆత్రేయ గీతానికి సత్యం స్వరాలు కూర్చగా అమరదీపం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య చంద్రకళ రాధిక రజిత చిట్టి రిక్కి ఇంకా వారి కుటుంబ సభ్యులు అలాగే జోగ్లాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి శ్రోతలు దేశామి సందీప్ ప్రదీప్ ప్రవీణ్ నవీన్ రాహుల్ డేవిడ్ దేవరాజు విన్నీ ఇంకా వారి మిత్రబృందం వీరందరి కోసం అమరదీపం చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో చివరిగా శ్రోతలు రాజన్న సిరిసిల్ జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, సీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కోరుతున్న పాట అల్లరి పిల్లలు చిత్రం కోసం సిఎస్ రావు సాహిత్యానికి సత్యం స్వరాలు కూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. ముందుగా ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जन

0: कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी।
1: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధానమంత్రిజీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
1: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్ రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు.

0: ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనిషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పివి సింధు 21-9, 21-12తో జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు ఈ అంశంపై ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిలేటి గారి అనుభవాలతో కూర్చున్న పరిచయ కార్యక్రమం, అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, ఇంకా ప్రకటనలు వింటారు. ముందుగా వినండి ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు ఈ అంశంపై ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిలేటి గారి అనుభవాలతో కూర్చున్న పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీ అయ్యన్న.
2: ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగులో ఎన్నో లాభాలను గడిస్తూ తన అనుభవాలని మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు మద్దిలేటి గారు. వారిని అడిగి మరి ప్రకృతి వ్యవసాయంలో మామిడి సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిస్తాం. నమస్కారం అండి మద్దిలేటి గారు.
3: సార్ నమస్కారం. సార్
2: మరి ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు చేస్తున్నారు కదా?
3: అవును సార్.
2: మరి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? మరి ప్రకృతి వ్యవసాయం వల్ల ఎలాంటి లాభం ఉంటుందంటారు? మరి రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడాలు ఏంటంటారు?
3: సార్ నేనైతే గానా 5 ఎకరాల మామిడి తోటను సాగు చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలోనే. మనకు జూన్ నెల ఉన్నటువంటి కొమ్మలు ఏమైనా ఎండిపోయినా లేకుంటే పంట కాసినటువంటి ఆ మొద్దులు ఏమైనా ఉన్నా వాటిని తొలగించేసుకుంటాం. ఈ జూన్ జులైలో ఈ కార్యక్రమం జరిగిపోతుంది. ఆగస్టు నెలలో అయితే గానీ మేము ఘనజీవామృతం తయారు చేసుకుని సార్ 1 ఎకరాకు 400 కేజీలు అంటే 140 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకు 10 కేజీల ప్రకారంగా 1400 కేజీలు మేము తయారు చేసుకుని ఒక చెట్టుకు ఎక్కడైతే నీడ పడుతూ ఉందో చెట్టు నీడ అక్కడ 1/2 అడుగు దాకా రౌండ్ గా చుట్టుగా మట్టి తీసి దాంట్లో వేసేసి మన్నె కప్పేస్తాం.
2: అంటే పాదులు తీసుకోవడం.
3: పాదులు తీసుకోవటం. ఇలా తీసుకున్న తర్వాత దానికి నీళ్లు పెట్టేస్తే కన్నా ఏర్లు ఎక్కడ దాకా అయితే వెళ్లి ఉన్నాయో ఆ ఏర్ల దాకంతా కూడా ఈ ఘనజీవామృతం వెళుతుంది. ఈ ఘనజీవామృతము మనకు భూమిలో మేలు చేసేటువంటి ఏదైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఆ సూక్ష్మజీవులకు ఈ ఘనజీవామృతం ఆహారంగా మారుతుంది. ఆ మొక్క లేతగా ఎదగడానికి దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా సమకూర్చడానికి ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. అందువలన మనకు దిగుబడి కూడా పెరగడానికి ఈ ఘనజీవామృతం ఎంతో దోహదపడుతుంది. ఇది మళ్ళీ మనం అలాగనే తీసుకున్నట్లయితే

0: నవంబర్ నెలలో చిన్నగా పూతకు మొద్దులు ఎల్లుతాయి, చిన్న చిన్నగా కనిపించి కనిపించినంతగా. ఆ సమయంలో మనం పంచగవ్య పిచికారి చేస్తాం. పంచగవ్య ఎట్లా అంటే ఆవు నుంచి వచ్చేటువంటి 5 రకాలు ఏవైతే ఉన్నాయో, మరి పెరుగు, మజ్జిగ, నెయ్యి, ఇలా ఏవైతే ఉన్నాయో, పేడ, ఆవు మూత్రం, ఇవి అవి తీసుకుని దీనిలో కొన్ని పదార్థాలు మనం అంతా కలుపుకొని న్యాచురల్ గా పంచగవ్య తయారు చేసుకుని ఈ పంచగవ్యను మనం పిచికారి చేస్తాం. ఈ పిచికారి, ఈ పంచగవ్య ఎందుకు ఉపయోగపడుతుందంటే మొద్దులు ఎక్కువగా రావడానికి, అంటే కాపు పండడానికి, కాపు రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత ఈ చెట్టును కూడా చాలా నాణ్యంగా కూడా ఉంచుతుంది. ఇలా మనకు ఎక్కువగా చెట్టులో నుంచి పూత ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. ఈ పంచగవ్యం మనం పిచికారి చేస్తాం. తర్వాత మనం డిసెంబర్ నెలలో వచ్చిన తర్వాత కొంతకాలం, అంటే 15 తారీఖు దాటిన తర్వాత మనం నీళ్లు పెడతాం. అంటే పాదులు తీసుకుని రౌండ్గా చెట్టుకు నీళ్లు పెడతాం. ఈ నీళ్లు పెట్టడం వలన మనం ముందే ఘనజీవామృతం వేసి ఉన్నాం కాబట్టి మరి మొక్కకి ఎంత ఆహారం కావాలనో అంత అందించడానికి భూమిలో సూక్ష్మ జీవులు రెడీగా ఉన్నాయి. అందుకోసం మనకు ఎక్కువగా పూత వస్తుంది. ఈ పూత మనకు డిసెంబర్లో కనిపిస్తుంది. ఈ డిసెంబర్లో పూత కనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి మనం పంచగవ్య పిచికారి చేస్తాము. తర్వాత మళ్ళా ఒక 20 రోజుల తర్వాత పుల్లటి మజ్జిగ కూడా పిచికారి చేస్తాం. సార్, మనం ఈ పుల్లటి మజ్జిగ ఎందుకు పిచికారి చేస్తామంటే ఈ పుల్లటి మజ్జిగ కూడా పిచికారి చేసేటప్పుడు లేత పచ్చి టెంకాయ నీళ్లు కూడా కలుపుతాం. ఈ కలపడం వలన ఏ చెట్టుకైతే పూత వచ్చిందో ఆ పూత రాలకుండా కాపాడగలుగుతుంది సార్. మనకు ఎండ వేడిమి గాని, ఏదైనా చీడపీడలున్నా, అలాంటిది కూడా దాన్ని బారిన చేరకుండా ఈ పుల్లటి మధ్యలో ఈ మరి లేత పచ్చి టెంకాయ నీలిగిన కలుపుకొని పిచికారి చేయగలిగినట్లయితే సార్, మా తోట ఈ రోజు పూత అంత నిలబడడానికి, అంత కాపు రావడానికి కూడా కారణం ఈ పంచగవ్య, ఈ పుల్లటి మజ్జిగలో మనం కలిపినటువంటి టెంకాయ నీళ్ళే పనిచేస్తాయని మీకు నేను చెప్పగలను సార్. కాబట్టి ఇలా నేను చేయగలిగాను. ఇలా చేయడం వలన బాగా మొదటి కాపులోనే నాకు ఎక్కువగా పూత రావడం జరిగింది, కాయ కూడా నిలబడడం జరిగింది. మరి కాయ కూడా చాలా నాణ్యంగా ఉంటుంది సార్. మనం ఉదాహరణకు మా తోట పక్కల కొన్ని తోటలు తీసుకున్నట్లయితే ఆ తోటలకు కాయకు, మన తోటలో ఉన్నటువంటి కాయకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది, నిగనిగలాడుతుంటది మన పండు, కంటికి ఇంపుగా ఉంటుంది, తర్వాత గ్రోత్ కూడా పెరుగుతుంది సార్. ఇవన్నీ కూడా మనకు ప్రకృతి వ్యవసాయంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తర్వాత మనకు జనవరి నెలకు వచ్చినట్లయితే మనకు సుమారుగా కొద్ది కొద్దిగా, అంటే జొన్నగింజ నుంచి చింతగింజ దాకా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో కొన్ని చీడపీడలు కూడా ఆశిస్తాయి. ఈ చీడపీడలు మేము ఆశించినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే వేప నూనె పిచికారి చేశాను సార్. ఈ వేప నూనె పిచికారి చేయడం వలన ఏదైతే దోమ ఉందో, చెడు దోమ, మరి ఆ దోమ నివారణ జరుగుతుంది. ఏదైనా పురుగు పుట్టడానికి కూడా అవకాశం ఉంది సార్, పచ్చ పురుగు, ఆ పురుగు కూడా పుట్టకుండా మనకు అక్కడ నివారించడానికి వీలైతుంది. ఇది మనకు వేప నూనె ఎంతో ఉపయోగపడుతుంది. మరి నేను గానిక దగ్గరనే పోయి తెచ్చుకుంటాను సార్. ఇది మనకు దూపాడి దగ్గర దొరుకుతుంది, మిల్లు ఉంది, అక్కడ తెచ్చుకొని నేను పిచికారి చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన మా పక్కన ఉన్నటువంటి రైతులు కూడా వచ్చి మా తోటను గమనించడం జరిగింది. ఆ ఏంటి డ్రమ్లు పెడుతుంటావు, నువ్వు ఏదైతే చేస్తున్నావు అర్థం కాలేదు అట్లా అని వస్తుంటారు. ఆ వచ్చినప్పుడు నేను వాళ్ళకు కూడా వివరించాను, అవునా ఇది చాలా బాగుందని చెప్పారు. కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు మనకు ఫిబ్రవరి నెల వచ్చే లోపల చింతగింజ నుంచి కొంచెం కాయగా మారుతుంది సార్, కొంచెం ఇంకో కొంచెం పెద్దగా మారుతుంది, గచ్చకాయ మాదిరి మారుతుంది. ఈ సమయంలో కూడా కొంచెం పండుగ అనేది కూడా వస్తుంది. ఆ పండుగ కూడా రాకుండా నేను మరి బ్రహ్మాసనాన్ని కూడా పిచికారి చేయడం జరిగింది. అంటే నిమ్మాసనంకు చాలు, అయితే నిమ్మాసనంకు ఆల్రెడీ మనం వేప నుండి పిచికారి చేశాను కాబట్టి బ్రహ్మాసనం తయారు చేసుకుని సొంతంగానే పిచికారి చేయడం జరిగింది. అసలు ఇంకా చీడపీడ అనేటువంటిది నా తోటకి ఆశించలేదు.
1: మామిడిలో మామిడికి ఎక్కువగా నష్టపరిచేది అంటే మనకి పండుగ.
0: అవును సార్,
1: ఈ పండుగ వల్ల చాలా మంది మామిడి రైతులు నష్టపోతుంటారు.
0: అవును సార్,
1: ముందుగానే రాకుండా పండుగ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు
0: సార్? మనకు రెండు చేసే సరిపోతుంది సార్. మనకు వేప నుండి ఒకసారి పిచికారి చేసుకోవచ్చు. మనకు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అట్లా అనుకుంటే బ్రహ్మాసనానికి వెళ్ళిపోవచ్చు. లేదు అక్కడికే కట్ అయిపోతుంది అంటే అక్కడికే కట్ అయిపోతుంది సార్. లేదంటే నిమ్మాసనం కూడా చేసుకోవచ్చు. మన నిమ్మాసనానికి బదులు వేప నుండి పిచికారి చేసాం కాబట్టి అక్కడికి కట్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా ఏమన్నా పురుగు కనిపించినట్లయితే అప్పుడు మనం బ్రహ్మాసనం పిచికారి చేస్తే సరిపోతుంది సార్.
1: మామూలుగా ఇప్పుడు చాలా మంది, అంటే మీరు ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు చేస్తుంటారు, చాలా మంది రైతులు రసాయన వ్యవసాయంతో మామిడి సాగు చేస్తుంటారు. మా ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా ఏమంటారు
0: సార్? ఇక్కడ మనం ఇది ఖచ్చితంగా మనం విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయం సార్ ఇది. ఏమిటంటే మనకు ఈ రసాయనిక పదార్థాలతో చేసినటువంటి పండు మీరు తిన్నట్లయితే అది టేస్ట్ ఉండదు సార్, 100%. ఈ మన ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినటువంటి మీరు పండు తిన్నా కాయ తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది సార్. అంటే న్యాచురల్ ఇది. అంటే మన పూర్వీకులు ఈ రసాయనిక మందులు లేనప్పుడు పండు ఎలాగైతే తిన్నారో, అంత మధురాన్ని ఎలాగ అనుభవించారో ఈ

0: రోజు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినటువంటి కాయ చాలా నాణ్యంగా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది ఒకటి చూసుకున్నట్లయితే మనకు దానికి దీనికి డిఫరెంట్ కూడా చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుకు ఖర్చు తగ్గుతుంది, రసాయనిక వ్యవసాయం చేసేటువంటి ఆ రైతుకు మాత్రం ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ మందు కొట్టాడంటే 15 రోజులు ఇంకో మందులకి వెళ్ళిపోతాడు ఆయన, ఇంకా ఎక్కువ రేటు ఉన్నటువంటి మందులు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ఆల్రెడీ మనకు అందరు తెలిసిన విషయం, విషతుల్యం అయిపోతుంది. కాబట్టి ఆ విషయం చేయకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఇప్పుడిప్పుడు రైతులు చాలా మంది మారుతూ వస్తున్నారు సార్.
1: అంటే మామూలుగా మనం ఒక్కరమే ప్రకృతి వ్యవసాయం చేస్తే కాదు, కానీ మన చుట్టుపక్కల అంటే మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు
0: సార్? ఇది నిజమే, కానీ మన తోటకు బాగా దగ్గరలో ఉన్నట్లయితే గానీ దాని ప్రభావం మన తోటపైన కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పిచికారి చేసేటప్పుడు పెద్ద గనుతో పిచికారి చేస్తారు
1: సార్.
0: రసాయన వ్యవసాయం చేసేటువంటి రైతులు అది మన తోటకు ఒక 20 అడుగుల దూరంలో ఉన్నట్లయితే కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ దూరం ఉంటే కానీ అంత ప్రభావం చూపించదు, మన సపరేట్ ఏర్పడిపోతుంది సార్. కాబట్టి రసాయనిక పదార్థాలు చేసేటువంటి రైతుల పొలాలు దూరంగా ఉన్నట్టే సరిపోతుంది, లేదా వాళ్ళందరికీ చేసినట్లయితే ఇంకా దాన్ని మించినటువంటి ఇంకా ఈ ప్రపంచంలో లాభసాటినటువంటిది ఇంక ఏది లేదు సార్ రైతుకు. అంటే గ్రామంలో ఎంతమందికి అయితే మామిడి తోటలు ఉన్నాయో వారందరికీ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా గిన మనకు మామిడి తోటలు గిన పండించగలిగినట్లయితే ఎంతో ఆరోగ్యవంతమైన సార్, ఫలదాయకమైన మంచి అమృతమైన లాంటి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం సార్ రైతులం.
1: మామూలుగా దిగుబడి ఎక్కువ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి చెట్లు?
0: సార్ మనకు దిగుబడి రావాలంటే నేను చెప్పినటువంటి విధంగా 3 పద్ధతులు సార్. ఏవైతే ఎండిపోయినటువంటి కొమ్మలు ఉన్నా అవి తీసేసుకోవాలి. గతంలో వచ్చినటువంటి పండ్లు కాసినటువంటి ఏవైతే మొద్దులు ఉన్నాయో చిన్నగా ఇట్లా మొద్దు మాదిరి వచ్చింది సార్, అది కాడ అంటాం, ఆ కాడలన్నీ కూడా తొలగించుకోవాలి. ఇది ఎక్కువగా మనకు మళ్లీ రావడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనకు ఘనజీవామృతం అలాగే జీవామృతం పిచికారి చేసుకోవాలి. మేము ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో ఎండింగ్ లో జీవామృతం కూడా పిచికారి చేయడం జరిగింది, మార్చిలో పిచికారి చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి గ్రోత్ కు ఈ ద్రవ జీవామృతం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, నేను చెప్పాను చూడండి సార్, ఘనజీవామృతము, జీవామృతము, పంచగవ్య, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాసనం, ఇవి వీణ వాడగలిగినట్లయితే కంపల్సరీగా మనకు అనుకున్నటువంటి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది సార్.
1: అంటే ఇంత ముందు కాసినటువంటి పండ్లు కాసినటువంటి మొద్దులు తీసేయాలంటే?
0: అవును సార్.
1: అది తీసేస్తే మళ్ళీ కొత్తగా వస్తాయి?
0: కొత్తగా వస్తాయి సార్. అది ఎక్కువగా మనకు కొత్తగా రావడానికి, ఎక్కువ రావడానికి అది ఉపయోగపడుతుంది సార్. అలా
1: అంటే దిగుబడి ఎక్కువ రావాలంటే మనం ఈ చర్యలు పాటించాలి.
0: చర్యలు పాటించాలి సార్. ఇప్పుడు నేను ఒకసారి, ఇప్పుడు నేను తీసుకునేది తోట 5 ఎకరాల తోట అయినా కూడా దాంట్లో చాలా మంది నష్టపోయి వెళ్ళిపోయారు గతంలో చేసినటువంటి వాళ్ళు. నేను 4 సంవత్సరాలు కౌలు తీసుకోవడం జరిగింది, ఈ సంవత్సరం నేను మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నేను ఆ తోటను 180,000 రూపాయలకు అమ్మాను సార్. నాకు ఆ రైతు ఎంతకి ఇచ్చాడంది? 40,000కి ఇచ్చాడు. నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను దానిపైన. అంటే ఈ ఎద్దుల కాన్లతో చేయించుకోవడం, కాలువలు తీసుకోవడం, పాదులు తీసుకోవడం, తర్వాత ఈ ఘనజీవామృతం ప్రిపరేషన్ చేసుకోవడం, జీవామృతం, ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలుపుకుంటే కూడా నాకు ఒక 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇది ఒక 40, అదొక 50 వేసుకుంటే 90,000. నాకు 90,000 రూపాయలు లాభం వచ్చింది సార్. 5 ఎకరాలు సార్. అది ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఇట్లా ఈ విధంగా వచ్చింది. నాకు ఇంకా 2వ సంవత్సరం కూడా ఇంకా పెరుగుతుంది సార్. అది
1: ఎన్ని సంవత్సరాల చెట్లు అంటారు
0: సార్? అవి 12 సంవత్సరాల చెట్లు. కాకపోతే అది నేల అంత సారవంతమైనది కాదు, కొంచెం ఎర్ర నేలతో కూడుకునేది, కొంచెం ఇసుక ఉంది దాంట్లో. అందుకోసం కొంచెం నాకు దిగుబడి ఈ సంవత్సరం ఇంతవరకు పెంచుకోగలిగాను. ఇంకా నాకు వచ్చే సంవత్సరం నుంచి ఎక్కువ దిగుబడి పెరుగుతుంది సార్, ఎక్కువ లాభం వచ్చేటువంటి నాకు అవకాశం ఉంది. మీరు నా చెట్లను కూడా గమనించినట్లయితే, వేరే వాళ్ళ చెట్లను గమనించినట్లయితే కూడా మీకు దాని డిఫరెన్స్ కూడా తెలుస్తుంది సార్.
1: అంటే రసాయన వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి.
0: అవును సార్.
1: మీకు వచ్చేటువంటి దిగుబడిని చూసి మరి వేరే రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటది కదా?
0: అవును సార్. నా తోట పక్కలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ఈ వ్యవసాయం చేస్తాడు. నా తోటను వచ్చి ఒకసారి గమనించాడు పండ్లు వచ్చిన తర్వాత సన్న సన్నగా ఈ మధ్య కాలంలో. ఏంటి నీ పండ్లు ఉన్నాయి కానీ బాగా నాణ్యంగా ఉన్నాయి, ఇవి ఎందుకు ఇలా తయారవుతుంది, ఏంటి ఏం చేస్తున్నాను అని అడిగాడు. నేను చెప్పాను మొత్తం ఫస్ట్ నుంచి ఏమైతే చేసుకుంటూ వచ్చానో అది చెప్పాను. అవును, అట్లయితే నేను కూడా వచ్చే సంవత్సరం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను కూడా చెప్పాడు సార్.
1: అంటే మామూలుగా రసాయన వ్యవసాయం నుంచి వెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి మారడం వల్ల అంటే 1 సంవత్సరానికి దిగుబడి రాదు, కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అని అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు
0: సార్? మనకు ప్రకృతికి సహకరించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ తగ్గినా కూడా అంత పెద్దగా తగ్గదు సార్, 20% ఆ మధ్యన తగ్గుతుంది ఫస్ట్ సంవత్సరం. నెక్స్ట్ చేస్తూ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ పెరుగుతూ వెళ్ళిపోతాయి సార్.
1: ఎందుకంటే అంతవరకు రసాయన వ్యవసాయానికి అలవాటు పడి ఉంటుంది కాబట్టి భూమి, మళ్ళీ ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలంటే చిన్నగా దిగుబడి అనేది పెరుగుతూ వస్తుంది. ఒకటేసారి రాకపోవచ్చు కానీ ఒక రెండు మూడేళ్ల తర్వాత ఖచ్చితంగా పెరుగుతూ వస్తుంది.
0: దీన్ని మనం చూసినట్లయితే సార్ మీరు చెప్పినట్టు

విధంగా మనం ఒకసారి దీన్ని గమనించినట్లయితే, మనకు భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో, పంటకు మేలు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ రసాయనిక పదార్థాలు వాడడం వలన చనిపోయి ఉన్నాయి. అవి మళ్ళీ నిద్రావస్థల నుంచి చనిపోయి ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనకు వానపాములు తీసుకున్నట్లయితే 7 కిలోమీటర్ల దూరం వరకు లోపలికి వెళ్తాయి సార్. అవి దానికి కావాల్సినటువంటి వాతావరణం అనుకూలించకపోతే, ఈ రసాయనిక మందులు గిన వాడినట్లయితే దాదాపుగా 7 కిలోమీటర్లు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళతుంది, అది బయటకు రాలేదు. ఎప్పుడైతే మనం ఈ ఘనజీవామృతం, జీవామృతం, ఈ పంచకవ్య ఎప్పుడైతే మనం పిచికారి చేస్తున్నామో, ఆటోమేటిక్ గా సార్ అవి అన్ని

0: దాదాపుగా 7 కిలోమీటర్లు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళతుంది, అది బయటకు రాలేదు. ఈ ఎప్పుడైతే మనం ఈ ఘనజీవామృతం జీవామృతం ఈ పంచగవ్య ఎప్పుడైతే మనం పిచికారి చేస్తున్నామో ఆటోమేటిక్ గా సార్ అవి అన్ని కూడా ఏవైతే జీవ వైవిధ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా మరి పైకి వచ్చి మొక్కకు ఏర్లలో ఏదైతే కావాలనో దానికి కావాల్సిన ఆహారాన్ని అందించడానికి దోహదపడతాయి. ఇది తీసుకోవడానికి ఇది భూమి కన్వర్ట్ కావడానికి కొంచెం సమయం తీసుకుంటుంది, కన్వర్ట్ అవుతుంది సార్. కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎటువంటి దిగుబడి తగ్గదు సార్.
1: కాబట్టి ఇక్కడ లేట్ అయినప్పటికి కూడా కొన్ని అంటే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మంచి అంటే రసాయన వ్యవసాయము అందించలేనటువంటిది ప్రకృతి వ్యవసాయం అందించడానికి అవకాశం ఉంటుంది.
0: అవును సార్, ఇది కంపల్సరీ ఇది జరుగుతుంది. దీంట్లో మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి, ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన చెట్టు మీదనే పండు అవుతుంది, కానీ నీకు చూడడానికి మాత్రం గ్రీనింగ్ లోనే ఉంటుంది, గ్రీన్ కలర్ లోనే ఉంటుంది, కానీ పండు అయింటుంది, పండు అయింటుంది. దాన్ని నేచురల్ గా మనం తెంచుకొని వచ్చి ఇంట్లో ఒరిగడ్డిలో కప్పి పెట్టినట్లయితే మనకు పండుగ మారుతుంది, దాన్ని తిన్నట్లయితే అమృతం మాదిరి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రసాయనిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేసి పండించినటువంటి ఆ కాయలు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టినా కూడా అది కచ్చబారిపోతుందే కానీ అది పండుగ మారదు. ఒకవేళ పండుగ మారాలంటే మనకందరూ తెలిసిన విషయం ఈ రోజుల్లో మార్కెట్లో జరుగుతున్నటువంటిది ఆ రసాయనిక ఏవైతే లిక్విడ్లు ఉన్నాయో అవి వాడుతూ ఉన్నారు, ఆ కార్పెంటర్ రాయి అంటున్నారు దాన్ని పేపర్లో కట్టేసి పండ్ల మధ్యలో పెడతా ఉన్నారు, కాయల మధ్యలో పెడతా ఉన్నారు, అవన్నీ కూడా విషతుల్యం. ఈ రోజు మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు రైతులకు దయచేసి ఇది వాడొద్దండి, విషతుల్యం అయిపోతుంది, మన శరీరం అంతా కూడా కుల్లిపోతుంది, ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జంతా వెళ్ళిపోతుందని కూడా చెప్తా ఉన్నారు సార్. కాబట్టి మేము ఆ పద్ధతులు వాడకుండా చెట్టు పైన గ్రీన్ కలర్ లో ఉంటుంది, మనకు పాకానికి వచ్చిన తర్వాత దానికి తెంచి ఒరిగడ్డలు మనం పెట్టుకోగలిగినట్లయితే పండుగ మారుతుంది, కుటుంబం అంతా తినొచ్చు సార్. ఇది చెడిపోదు, ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది సార్.
1: బాగుందండి మధురెడ్డి గారు, మరి ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు?
0: ఆ సార్ నేను నాకు కొంత నేను కొంతకాలం పనిచేశాను, తర్వాత వ్యవసాయ శాఖలో కూడా పనిచేశాను కాబట్టి నాకు చాలా మంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందే ఆర్డర్ చెప్పి ఉన్నారు సార్, నేను వాళ్ళకు ఒక్కొక్కరికి అందించుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత రైతు బజార్ ఉంది కదా, ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను రైతు బజార్ లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన మామిడి పండ్లు అని చెప్పి ఒక చిన్న బోర్డు కూడా పెట్టి నేను అక్కడ అమ్మాలని కూడా ప్రయత్నంలో ఉన్నాను సార్, అది వెయిటింగ్ చేస్తున్నాను సార్ దానికోసం.
1: బాగుందండి మధురెడ్డి గారు, మరి ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు గురించి చాలా చక్కగా మా రైతు సోదరులకు వివరించినందుకు మరి ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్ మీ అందరికి కూడా.
2: ఇంతవరకు మీరు ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు ఈ అంశంపై ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిలేటి గారి అనుభవాలతో కూర్చున్న పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ అయ్యన్న. ఇప్పుడు వినండి ప్రకటనలు.

శనగ 6783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7280 రూపాయలు, సోయాబీన్ 4892 రూపాయలు, నువ్వులు 9267 రూపాయలు, నల్ల నువ్వులు 8717 రూపాయలు, పత్తి మధ్యరకం 7121 రూపాయి, పత్తి మేలు రకం 7521 రూపాయి. గమనిక విన్నారు.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం
1: 2024-25
0: ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతున్నా. అందుకే
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఏమైతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దని. అంటే వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుందంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసవి పోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకుని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యత.
2: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.
3: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.

ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్ లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగం. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాల్ని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిరం వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే.

0: ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది. అలాగే మన హెచ్బి టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీ కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్లి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మెడే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లా ఉన్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళిక బద్ధంగా వెళ్ళాము, దాంట్లో మనము 369,000 పైబడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ

0: చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడం తోటి మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకని మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారి మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరూ ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్టులు కానివ్వండి తదుపరి సేవలు కానివ్వండి ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచిన మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక
1: ఫెసిలిటీ కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికల గురించి ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి, ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోని ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు

0: వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ముందుగా వినండి అనంత శ్రీరామ్ సాహిత్యానికి విద్యాసాగర్ స్వరాలు కూర్చగా ఆకాశమంత చిత్రం కోసం మధు బాలకృష్ణన్ పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత వెన్నెలకంటి సాహిత్యానికి విద్యాసాగర్ స్వరాలు కూర్చుగా ముగ్గురు మునగాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: రే బజారి,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా?
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బాగా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి. సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
2: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
2: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
4: కార్యక్రమంలో చివరిగా వినండి, విద్యాసాగర్ స్వరకల్పనలో ఆమె చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
1: కవిత శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడే పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్ ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా, పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల

0: సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
2: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తోనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని. మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో, నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృత వాణిని, 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృత వాణిని, ఆకాశవాణిని. కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను. శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, మీ రేడియోని.
1: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
3: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను, ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను, నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను, నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని, నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి, నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను, నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను, బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట, ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను, ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను, తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను, రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయాపెట్టెను వీడి

0: అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని, గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ, గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ, గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం, జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివిటీపట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి, మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాభోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి. స్త్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేద తీరే సాయంత్రాల సందమామల సాక్షిగా, జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగని కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగని కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
1: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా, మహారాణిగా, మాటల మహారాణిగా, సామాన్యులకు చెలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా అమృతవాణి ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కలామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ

0: కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్టపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునఃమూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: ఓఎస్ఎం ఏక ప్రోగ్రెసివ్ ఇన్స్ట్రుమెంట్ హై భారత్.

0: अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन OSM की ओर बढ़ रहे हैं। बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये OSM की व्यवस्था है। पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा। उस काम पे हम सब लोग जुटे हैं। हम एक भी विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे।
1: आकाशवाणी जातीय वार्तलु विंटुन्नारु। దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని, ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
2: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో, ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ, బోనే కి లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
1: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని ముఖ్యమంత్రి

0: సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం. ముందుగా ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధం.

0: శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

హిందీలో వార్తలు వింటారు 9 గంటలకు, ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: ఈ కార్యక్రమంలో మీరు ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2596111 మరొక నంబరు 2596112. మరి శ్రోతలను పరికలిద్దాం. హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో
1: హలో
0: నమస్తే అండి. కర్నూల్ ఎఫ్ఎం అండి. కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో నమస్కారం.
0: హలో
1: హలో
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో చెప్పండి. నమస్కారం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాకు అంకుశం పర్వాల సార్.
0: ఏ సినిమా పాటు కావాలండి?
1: అంకుశం. అంకుశం పాట సార్ మాకు.
0: అంకుశం. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు?
1: హలో
0: మీ పేరండి?
1: జరగని ప్రేమ మొదలు సార్.
0: ఓకే. అంకుశంలోంచి ఏ పాట అండి? అంకుశం నుండి ఏ పాట అండి? ఏ పాట అండి?
1: అంకుశం పడబడే సార్ మాకు.
0: సరే మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. పాట వచ్చేస్తుంది సరేనా?
1: సార్ నివాసం సార్ మాకు సార్.

0: పిలిపిచ్చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు. హలో కర్నూలు ఎఫ్ఎం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: హలో గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాఘవేంద్ర మేడం.
0: రాఘవేంద్ర గారు చెప్పండి, మీకోసం. బాగున్నారండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, మీకోసం ఏ సినిమా పాట వినిపించమంటారు? జోడీనా?
1: జోడీ మేడం.
0: జోడీ ఫైన్. అందులో ఏ పాట అండి?
1: కదిలే కాలం జీవితం మేఘం చెల్ల కాగితం అన్న.
0: ఓకే, పాట వచ్చేస్తుంది, పేర్లు ఏమైనా చెప్తారా?
1: వింటున్న శ్రోతలు అందరి కోసం,
0: అందరి కోసం రాఘవేంద్ర గారు పాట వచ్చేస్తుంది, సరేనా?
1: ఓకే మేడం.

0: हेलो कर्नल एफएम।
1: चंद्रुडु सूर्युडु वाता हल्लन।
0: हेलो कर्नल एफएम।
2: हेलो नमस्ते मैडम।
0: नमस्ते अंडी, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మునగలపాడు మేడం నడుస్తున్నారు మేడం।
0: మునగలపాడు నుండి చెప్పండి, మీకోసం మీకోసం ఏ సినిమా పాట వినిపించమంటారు?
2: ఇంద్ర ఇంద్ర మేడం।
0: ఇంద్ర
2: రాయలసీమలో పాట మేడం।
0: రాయలసీమ
2: గల్ గల్ మని పాట మేడం।
0: ఓకే పాట వచ్చేస్తుందండి।
2: కోసం చూస్తే మనస కాచి వచ్చేను
0: అందరికోసం చెప్తారా? ఇంకా చెప్పండి, అంతేనా? సరే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, సరేనా?
2: ఓకే మేడం।

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, కర్నూల్ ఎఫ్ఎం. హలో,
4: హలో,
3: నమస్తే అండి. కర్నూల్ ఎఫ్ఎం.
4: నమస్తే అక్క బబ్లు.
3: బబ్లు గారు చెప్పండి, మీకోసం ఏ సినిమా పాట?
4: ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి కాబట్టి నాకు కుదమ సింహం నుంచి.
3: కుదమ సింహమా?
4: ఈ మధు మాసంలో ఈ పాట వేయండి.
3: కుదమ సింహమా?
4: కుదమ సింహం సినిమాలో ఎస్పీ బాలు గారు పాడిన పాట ఈ మధు మాసంలో ఈ దరహాసంలో.
3: యాక్చువల్ గా అందులో లేనట్టుంది, 5 పాటలు ఉన్నాయి అందులో కుదమ సింహంలో.
4: ఈ పాట చాలా ఫేమస్ అంట, చాలా మంది చాలా సార్లు.
3: కానీ ఓకే, కానీ ఇందులో పిల్లో జాబిలో పాట ఉంది, స్టార్ స్టార్ అనే పాట ఉంది. కుదమ సింహమే కదా మీరు అడిగింది. అల్లాటప్ప అని ఒకటే పాట ఉంది, చాకిలీ గింటల అది ఒక పాట ఉంది. మొత్తానికి 5 పాటలు ఉన్నాయి, మీరు అడిగిన పాట లేదు. మరి సినిమా అదైనా ఒకసారి చూడండి.
4: లేకపోతే మన మేజర్ చంద్రకాంత్.
3: మేజర్ చంద్రకాంత్, ఫైన్ ఫైన్, ఓకే. పాట వచ్చేస్తుంది, ఎవరెవరి కోసం పాట వినిపించమంటారు?
4: ఇది పాట మా కుటుంబ సభ్యుల కొరకు, మా బంధువులందరి కోసము,
3: అందరి కోసం.
4: మన జాతిని ఉద్దేశించిన పాట, భూమిని ఆదరించిన.
3: మీరు అడిగిన పాట, ఓకే, పాట వచ్చేస్తుంది. సర్లే బబ్లు.
5: భూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? పేరండి? రామయ్య గారా? మీ వాయిస్ ఎందుకో కొంచెం క్లారిటీ లేదు. సరే, చెప్పండి, మీకోసం ఏ సినిమా పాట వినిపించమంటారు? ఏమండి? ప్రజారాజ్యం. అందులో ఏ పాట అండి? గోపాలుడు వచ్చే పాట వచ్చేస్తుందండి. ఎవరెవరి కోసం ఈ పాట వినిపించమంటారు?
1: అందరికోసం.
0: అందరికోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, సరేనా?
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: అరే కన్ను కన్ను మాట్లాడంగ, మాట మాట మనసివ్వంగ, మనసు మనసు మనువాడంగ రావే. మన పెళ్ళికి
1: హలో కర్నూలు.
2: హలో
1: కర్నూలు అండి. నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
1: రామయ్య గారు చెప్పండి, మీకోసం ఏ పాట?
2: ఈరోజు ఎన్టీఆర్ జయంతి కదా మేడం.
1: అవునండి.
2: జయంతి సందర్భంగా అనురాగ దేవత.
1: అనురాగ దేవత. ఇందాక ఒక శ్రోత మనకు కుదం

0: సింహం అన్నారు, కానీ ఆ పాట లేదు. కొండవీటి సింహం నుండి ఆ పాట అండి.
1: కొండవీటి సింహం
0: అదే, కానీ కొదమసింహం అన్నారు కదా, కొండవీటి సింహం. అవును అవును, అదే అదే. అనురాగ దేవతలో ఏ పాట అండి?
1: అందాల హృదయమ.
0: అందాల హృదయమ పాట వచ్చేస్తుంది. ఎవరెవరి కోసం ఈ పాట?
1: ఎన్టీఆర్ జయంతి మేడం.
0: ఓకే ఫైన్, పేర్లు చెప్తారా?
1: భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, అలాగే బాలకృష్ణ, చిన్నబాబు, దివాకర్ బాబు మరియు మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, అందరికోసం పాట,
0: అందరికోసం అందాల హృదయమ పాట వచ్చేస్తుంది.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ,
0: వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా ఆలగడ్ నుంచి పాలేపోలే మాట్లాడుతున్నా మేడం.
0: పోలే గారు చెప్పండి, మీకోసం.
1: ఈ రోజు మేడం మన స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన నటించిన కొండవీటి సింహం మూవీ నుంచి
0: కొండవీటి సింహం అడిగేశారు. ఓకే,
1: అత్తమడుగు వాగులోన అత్త కూతుర
0: భోంచేశారా అండి?
1: లేదు మేడం, షాపులో ఉన్నా.
0: కొండవీటి సింహం అత్తమడుగు. ఓకే, ఎవరి కోసం అండి పాట?
1: మన కర్నూలు ఎఫ్ఎం వింటున్న
0: శ్రోతలందరి కోసం.
1: శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం,
0: అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: ఓకే మేడం, గుడ్ నైట్, బాయ్ మేడం,
0: గుడ్ నైట్.

0: తలుచు అన్నె పడకటింటి తలుపు తీసుకో.
1: అత్తమడుగు వాదలో
2: హలో కర్నూలు ఎఫ్ఎం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే.
3: సర్దార్ పాపారాయుడు పాట మేడం, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.
2: మీ పేరండి?
3: నా పేరు లక్ష్మణ మేడం.
2: లక్ష్మణ గారు, సర్దార్ పాపారాయుడు ఏ పాట అండి?
3: ఏదైనా వేయండి మేడం.
2: ఓకే, ఎవరెవరి పేర్లండి?
3: ఎవరు? అందరికి మేడం, వింటున్న సోత్ర అందరికి.
2: మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, సరేనా?
3: ఓకే మేడం, గుడ్ నైట్ మేడం.
2: గుడ్ నైట్ అండి.

మీరు విన్నీ ఈ పాటతో ఈనాటి హెలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఇవాల్టి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా వారి డార్లింగ్ చిత్రం నుండి పాటలు వింటారు. అనంత శ్రీరామ్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు కూర్చగా మల్లికార్జున్ సురాజ్, రాహుల్ నంబియార్, బెన్నిదల్ ప్రశస్తిని ప్రియా హిమేష్ బృందం పాడిన పాటలు వినండి. డార్లింగ్ చిత్రం నుండి

0: ఇంతవరకు మీరు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా వారి డార్లింగ్ చిత్రం నుండి పాటలు విన్నారు. అనంత శ్రీరామ్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు కూర్చగా మల్లికార్జున్ సూరజ్, రాహుల్ నంబియార్, బెన్నీ డాయిల్, ప్రశస్తి ప్రియా హిమేష్ బృందం పాడిన పాటలు. ఇంతటితో ఈనాటి ఏకచిత్ర గానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
1: రైచిన అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెరిన
2: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధురగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి పింగళి సాహిత్యానికి పెంజాల స్వరాలు కూర్చుగా జగదేక వీరుని కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

0: శివశంకరి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత కెవి మహాదేవన్ సంగీత నిర్వహణలో కలసి ఉంటే కలదు సుఖం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి ఎస్ హనుమంతరావు స్వరకల్పనలో ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడిన పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:10. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 102.4 మెగాహెడ్స్ పై రేపు ఉదయం 5:53 ప్రసారమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.